శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ ఈరోజు మంగళవారం వివిద్భారతి నిలయంలో సమయం 5:58:45. శుభోదయం.

విశ్వభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. శ్రోతలకు నమస్కారం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మార్కాపురం జిల్లాలో నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రారంభించారు. 48 రోజుల్లోనే 6,206 నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఎన్నో సవాళ్లు అవాంతరాలు అధిగమించాకే వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ మేరకు తెలియజేశారు. రాష్ట ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ది ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ పర్యావరణ నిబంధనలను తప్పక పాటించాలని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోజయ్య కాంస్య విగ్రహాన్ని విశాఖలో రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ఆవిష్కరించి ప్రసంగించారు. రాజకీయ విలువలకు ప్రతిరూపం కొణిజేటి రోజయ్యని కీర్తించారు. జూరాల నుంచి 21,324 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. జలాశయం నీటిమట్టం నిన్న సాయంత్రానికి 871.80 అడుగులకు చేరింది. నీటి నిల్వ 149.41 టీఎంసీలుగా నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సుమారు 106,000 పోలింగ్ కేంద్రాలు ఎంపిక చేసినట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. ఈ మేరకు ఆ తుది జాబితాలను కలెక్టర్లు నిన్న ప్రచురించారు. జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తున్నందుకు జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ దేశంలోని 11 రాష్ట్రాలకు కలిపి మొత్తం 5,68,00,000 రూపాయలను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 30,58,000 రూపాయలు అందించింది. దివ్యాంగుల వృద్ధుల సహకార సంస్థకు చెందిన ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అధిక మాసం కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించనుండగా ఈ నెల 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వచ్చే నెల 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో

0: ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అమెరికా బ్రిటన్లకు చెందిన ప్రముఖ విదేశీ విద్యా సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న అందజేసింది. నివేదికను స్వీకరించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థులు యువతకు హైదరాబాద్లోనే ప్రపంచస్థాయి విద్యా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటనలు అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్థిక సంఘ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్, ప్రయోగశాల, ఫార్మసీ, టీకా వేసే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ,
1: పెదనందిపాడులో దాదాపు 1.9 కోట్ల రూపాయలతోటి కట్టబోయేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేవలం బేసిక్ కాకుండా ఒక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా గ్రామాల్లో అవసరమైనటువంటి స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, చిన్న చిన్న హైడ్రోసీళ్లు, ఇలాంటి బేసిక్ సర్జరీస్ అన్ని చేసుకునే విధంగా ఒక ఆపరేషన్ థియేటర్, అదేవిధంగా ఫార్మసీ, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్లేస్, ల్యాబొరేటరీ, 14 మంది స్టాఫ్ తోటి ఒక రియల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం.
0: ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, ఆహారం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ ఆన్లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట వ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆక్వా కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఆక్వా కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలపై యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఇందులో భాగంగా చల్లచింతలపూడి, కండ్రిగ నరసింహాపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. చల్లచింతలపూడి శ్మశానవాటిక అభివృద్దికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలుపుతూ,
2: గ్రామాలలో బాగుపడితే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగున్నాయంటే రాష్ట్రం బాగుంటుంది. మొదటి అడుగు పల్లెల్లో నుంచి రావాలి. ఇవాళ గ్రేవ్యార్డ్ గురించి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో నుంచి చాలా గ్రామాలలో ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ లో ఒక క్లాజ్ మార్చి ఫండ్స్ ఉపయోగించుకుంది బరియల్ గ్రౌండ్స్ అయినా కానీ రోడ్స్ అయినా కానీ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చాం. ఇవాళ పల్లెల్లో రోడ్లు, మేజర్గా డ్రైనేజ్లు, గ్రేవ్యార్డ్లు, తాగేనీరు, మేజర్గా ఈ సమస్యల్లో దిందలూరు పార్లమెంట్ లో సాల్వ్ చేసి పనిచేస్తున్నారు.
3: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఐపీఓఎస్ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతోంది.

0: సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్ళాలి. కానీ ఐపీపీబీలో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: తెలంగాణలో రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను భూభారతి రీసర్వే ద్వారా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి క్యూఆర్ కోడ్, మ్యాప్తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సంగం నుంచి కలిగిరికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న 5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు సోమశిల రహదారిని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8

0: వచ్చే కాఫీ టైం వినేసేయండి.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
0: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
6: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
7: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
8: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
7: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
6: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
8: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
6: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
8: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
6: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
7: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
9: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీవీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసి మరింత బలపరుస్తోందని ప్రభుత్వం తెలియజేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.

కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్బంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. 2015 సంవత్సరం నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతలను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ది కోసం సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. నిన్న సాయంత్రం బిష్కెక్ లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడాత్సవం సంచార జాతుల సంస్కృతి, వారసత్వాన్ని, వారి క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటి చెబుతుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లీట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడాత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దుగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఖజకిస్థాన్ అధ్యక్షుడు కాసిం జుమాట్ టొకాయెవ్, బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలో నాష్విల్లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఈవేళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ధి, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకత ఎంతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమావేశంలో చెప్పారు. అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర వృద్ధిని, వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బాడీ వెవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తి స్థాయి అంశాలపైనను, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్ధిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చామని ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం

చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71,00,000 హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114,00,000 హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా మొత్తం పప్పు ధాన్యాలు 115

ని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన సదస్సుల శ్రేణిలో ఇది మొదటిది. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమానుకూలంగా అమలు చేయడం, జల్ సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ద రెయిన్, తాగునీటి వ్యవస్థల వనరుల స్థిరత్వం, జల్ జీవన్ మిషన్ 2.0, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ అనే వివిధ విభాగాల్లో ఈ రెండు రోజుల్లో సదస్సులో అనేక చర్చలు జరుగుతాయి. ప్రాజెక్టుల అమలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమాజ నేతృత్వంలో నీటి పాలన బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పీఎం ప్రగతి కింద క్షయవ్యాధి నిర్మూలన ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ శెట్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం అంతర్ మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. మై భారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసి మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాన్ని నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లో రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్కు అర్జెంటీనా దిగ్గజం లైనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్లో ఆయన ఒక ప్రపంచ కప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్స్ సాధించడంతో పాటు తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లెనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా.
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మన

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో. వెల్కమ్ టు ద ట్వింక్లింగ్ ట్యూస్డే కాఫీ టైం. మరి ఈ ట్వింక్లింగ్ ట్యూస్డే నాడు చాలా చాలా స్పెషల్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి బాస్. కానీ ఒక్క మాట మాత్రం మాట్లాడుకోవాలి, అదేనండి గతం గతః. ఏంటి పొద్దు పొద్దునే రజనీకాంత్ గారి డైలాగ్ చెప్తోంది జేఎస్వి అనుకున్నారా? కొన్నిసార్లు ఇలాంటి డైలాగ్సే మన జీవితానికి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ని అందిస్తాయి. గతం గతః, అయిపోయిన వాటి గురించి ఆలోచించకు అంటారు. కానీ గతం ఏదైనా నూతన అవకాశానికి స్వాగతం పలకటం మాత్రం చాలా ముఖ్యం. అందుకేనేమో వేటూరి గారు గతమేదైనా స్వాగతమననా అని మనసావాచ ఆయన రచించారు. మరి మనసావాచ సత్సంకల్పంతో చేసేటువంటి ప్రతి పని విజయానికి లేదా నూతన ఆరంభానికి నాంది పలుకుతుంది. గతం నేర్పించేటువంటి పాఠాలు అనుభవాలు అవగతం చేసుకుని మనసుతో స్వాగతం పలికే నీ ప్రతి ఉదయం కూడా ఒక శుభారంభమే. మరి నేటి ఈ ఉదయం నీ భవితకు బంగారు బాట వేసేలాగా నీ పయనాన్ని సాగించు, విజయాన్ని సాధించు. మరి ఇంకెందుకు ఆలస్యం? వేటూరి వారి కళ్ళ నుంచి జాలువారిన ఈ అద్భుతమైనటువంటి పాట కేం రాధాకృష్ణన్ గారి సంగీతంలో మీ అందరి కోసం

కొన్ని మాటలు వేటూరిగారికి మాత్రమే చెల్లు. ఆమెనొస్తే మనకి చక్కగా వసంత ఋతువు గుర్తొస్తుంది. కానీ ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువు అనేటువంటి ఆ పదప్రయోగం, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, రైట్? సో గోదావరి మూవీ నుంచి వింటూ ఆనందిస్తున్నారు ట్వింక్లింగ్ ట్యూస్డే విత్ మీ జేఎస్వి. సో మరి వచ్చేసాం సెప్టెంబర్ మాసానికి. సెప్టెంబర్ అన్న పేరు వినగానే సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తని ఊవం, అక్టోబర్ మాసం అని ఏఆర్ రెహమాన్ యొక్క మ్యాజికల్ మ్యూజిక్ వినిపిస్తుంది, రైట్? మరి ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఈ పాట మాత్రమే కాదు బాస్, పాట సరే కానీ ప్రకృతి అందంలో ఈ మాసపు మత్స్యతునకలైనటువంటి ఆ యొక్క అందాలని, సోయగాల వంటి పూల పరిమళాలని నా మాటల్లో ఆస్వాదించడానికి మీరందరూ రెడీయేనా? అదేనండి, సెప్టెంబర్ మంత్ యొక్క ఫ్లోరియోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. మరి సెప్టెంబర్ మంత్ యొక్క బర్త్ ఫ్లవర్స్ విషయానికి వస్తే ఆస్టర్ అండ్ మార్నింగ్ గ్లోరీ అన్నమాట. మరి పేరుకి తగ్గట్టుగానే ఎంతో అద్భుతంగా ఎంతో అందంగా ఉంటాయి ఈ ఆస్టర్ ఇంకా మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్. మరీ ముఖ్యంగా ఆస్టర్ ఫ్లవర్ గురించి మాట్లాడాలి అంటే ఈ ఆస్టర్ అనేటువంటి పదం గ్రీకు భాష నుంచి వచ్చిందనమాట. దీని యొక్క అర్థమేంటి అంటే నక్షత్రము అని అర్థం. గ్రీకు పురాణాల ప్రకారం ఆకాశంలో నక్షత్రాలు తక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఆస్ట్రియా అంటే విశ్వదేవత కన్నీరు పెట్టుకుంది అని గ్రీకు చరిత్రకారుల యొక్క వివరణ. ఆ కన్నీళ్లు నేలపై పడిన చోట ఈ ఆస్టర్ పువ్వులు పుష్పించాయని కూడా వారు నమ్ముతారు. హంగేరీలో 1918లో జరిగినటువంటి ఒక విప్లవంలో ఆందోళనకారులు ఈ పూలను ధరించటం వల్ల దీనిని ఆస్టర్ రెవల్యూషన్, ఆస్టర్ విప్లవం అని కూడా పిలుస్తారు. అంతేకాదు, మరి ఇంత ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ ఆస్టర్ పూలు పర్పుల్ కలర్లో అంటే ఊదా రంగులో, గులాబీ, తెలుపు మరియు బ్లూ కలర్లో పుష్పిస్తాయి. ఈ పువ్వులు జ్ఞానానికి, విశ్వాసానికి, సహనానికి ప్రతీకలన్నమాట. అంటే విజ్డమ్, ఫెయిత్, ఇంకా పేషెన్స్ మరియు లోతైనటువంటి ప్రేమకి ప్రతీకగా, సింబాలిజంగా నిలుస్తాయి ఈ ఆస్టర్ ఫ్లవర్స్ అన్నమాట. Such a beautiful thing, right? So, మరి మార్నింగ్ గ్లోరీ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. అన్నట్టుకన్నా ముందు ఇంకొక మంచి పాట మీకోసం వచ్చేస్తుంది. మరి ఆస్టర్ అంటే నక్షత్రం కదా, మరి ఆ నక్షత్రం జిగితారగా మారి ఇలా ఇలకి వస్తే ఎంత బాగుంటుంది. సో మీ అందరి కోసం చెన్నై లవ్ స్టోరీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

What a beautiful song. కార్తీక్ పాండర్ వంటి ఈ పాట ఛానల్ లవ్ స్టోరీని చెవింటూ ఆనందిస్తున్నారు. 7:30 అయిపోయింది. వివిధ భారతి స్టూడియోస్ లో సమయం, మరి మనమున్నాము కాఫీ టైమ్ లో. సో వెల్, మరి సెప్టెంబర్ మంత్ యొక్క ఫ్లోరియోగ్రఫీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అండ్ అందులో భాగంగా ఆస్టర్ ఫ్లవర్ గురించి మాట్లాడుకుందాం. చక్కటి జిగితార పాట కూడా వినేశాం. అండ్ కమింగ్ బ్యాక్ టు మార్నింగ్ గ్లోరీ, పేరులోనే ఇంత గ్లోరియస్ గా, ఇంత వైబ్రెంట్ గా ఉంది అంటే అసలు ఈ పూలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో తెలుసా? ఇవి ఉష్ణమండల అమెరికా మరియు ఆసియా ప్రాంతాలకు చెందినటువంటి పూలు అన్నమాట. ఎక్కువగా చైనా సాంప్రదాయ వైద్యంలో మరియు పురాతన ఎచ్టెక్ నాగరికతలో వీటి యొక్క విత్తనాలని, అంటే మార్నింగ్ గ్లోరీ పూల యొక్క విత్తనాలని ఎచ్టెక్ నాగరికతలో పవిత్రమైన పూజలలోనూ ఔషధాలుగా ఉపయోగించేవారట. అలాగే విక్టోరియన్ కాలంలో, అంటే విక్టోరియన్ ఎరాలో ఈ పూలను ఒకరిపై ఉన్నటువంటి గాఢమైనటువంటి ఆరా

సాధనను లేదా ప్రేమను వ్యక్తపరచటానికి బహుమతిగా ఇచ్చేవారట. అర్థమైందా బాస్? ఎలా అయితే మనం చక్కగా వాలంటైన్స్ డే రోజు ఒక మంచి రెడ్ రోజ్ ఇస్తామో, ఆ కాలంలో అంటే విక్టోరియన్ ఎరాలో ఈ పూలనిచ్చేవారట. ఇవి ట్రంపెట్ ఆకారంలో పూసేటువంటి పూలు, అండ్ దట్టు ఇది ఒక క్లైంబర్. ఇవి ఉదయాన్నే సూర్యరశ్మి పడగానే ఎంతో అద్భుతంగా వికసిస్తాయి. చక్కగా చూస్తూ ఉంటే నవ్వుతున్నట్టుగా, మనల్ని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఎంతో అందంగా ఉంటాయి ఈ పూల అందాల్ని చూడటానికి. నిజంగా రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కానే కాదు. జీవితం క్షణికమైన ఆనందాలకి ఎంత సంతోషపడిపోతుందో అదే ఈ పూలు కూడా మనకి సూచిస్తూ ఉంటాయి. జీవితంలో హ్యాపీనెస్ అనేది కొన్ని కోట్లు ఖర్చు పెడితే వచ్చేటువంటి విషయం కాదండి. చిన్న చిన్న పనులలో మనం వెతుక్కునేటువంటి ఆ చిన్నపాటి సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇన్ లైఫ్ అని అంటాం కదా. అలాగా ఈ పువ్వు ఉండేది కొంతసేపే అయినా, అంటే క్షణికమే అయినా కూడా, కొన్ని గంటలే దీని యొక్క లైఫ్ టైం అయినా, చూస్తున్నంతసేపు ఆనందాన్ని సంతోషాన్ని పంచుతూనే ఉంటుంది. అండ్ ఈ పువ్వుని ప్రేమకి, స్నేహానికి, ఆప్యాయతకు మరియు రెన్యువల్ అంటే పునరుజ్జీవనానికి ప్రతీకగా ఈ పువ్వునిస్తూ ఉంటారన్నమాట. ఇది మరి ఈ సెప్టెంబర్ మంత్ యొక్క అందాల ఫ్లోరియోగ్రఫీ. తెలుసుకున్నాం కదా. అండ్ ఇంకా చాలా విషయాలున్నాయి తెలుసుకోబోయే ముందు, మీ అందరి కోసం హనుమాన్ మూవీ నుంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

7:39 అయిపోయింది మన క్లాక్ లో టైం. వెల్ మరి మనమున్నాము కాఫీ టైమ్ లో. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి కొన్ని విషయాలు నిజంగా జీవితంలో ఎంత బలమైన ముద్ర వేస్తాయి అంటే, చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న దీపం దానిని పారద్రోలుతుంది. నీ సమస్యలు ఎంత పెద్దవైనా సరే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం అనే చిన్న వెలుగు నిన్ను గెలిపిస్తుంది. లైఫ్ చాలా విలువైంది బాస్. భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు, కానీ ఆత్మవిశ్వాసం, నమ్మకం ఈ రెండు జీవితానికి అసలైన పునాది. మరి ఈ పునాదికి భరోసాని ఇచ్చేటువంటి ధీమా ఒక్క బీమాకి మాత్రమే ఉంది. అందరికీ భవిత బావుండాలి అని ప్రతిక్షణం తపించేటువంటి మనకి, మన కుటుంబానికి అండగా, నీడగా, తోడుగా, కొండంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఇంధనం ఈ చిన్న పాలసీ. ఇది మన యోగక్షేమాలని సదా చూసుకుంటూనే ఉంటుంది. మరి బీమా గురించి ఇంత చెప్పుకున్నాం కదా, ఏంటి ఈరోజు ప్రత్యేకత అంటే ఎల్ఐసి ఫార్మేషన్ డే అన్నమాట. మరి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంస్థ 1956 సెప్టెంబర్ 1 ఈ బీమా రంగాన్ని జాతీయం చేయడం జరిగింది. సో మాట్లాడుకుందాం మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎల్ఐసి ఫార్మేషన్ డే సందర్భంగా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సైజ్ జీరో.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: వివిధ భారతి FM 101.3.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు కాఫీ టైమ్ విత్ మీ జయస్వీతు. 7:46 దాటి 35 సెకండ్ల వైపు పరుగులు తీస్తుంది క్లాక్ లో టైం. సో వెల్, మరి సెప్టెంబర్ 1 తారీఖున లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఫార్మేషన్ డే. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా.

ఈ సంస్థ 1956 సెప్టెంబర్ 1 బీమా రంగాన్ని జాతీయం చేయడం జరిగిందన్నమాట. సో దీనికోసం పార్లమెంట్లో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. సుమారుగా 245 బీమా సంస్థలు, ప్రావిడెంట్ సంస్థలను కలిసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. ఈ ఎల్ఐసి ఫార్మేషన్ డే వెనక ఉన్నటువంటి, అంటే ఈ అవతరణ దినోత్సవం వెనక ఉన్న చరిత్రని క్లుప్తంగా తెలుసుకుందాం. 1818 కోల్కత్తాలో ప్రారంభమైన ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ భారతదేశంలో జీవిత బీమాను అందించినటువంటి తొలి సంస్థ. భారతదేశంలో స్థిరపడ్డ యూరోపియన్లు వీరి ప్రధాన వినియోగదారులన్నమాట. అలాగే భారతీయుల యొక్క బీమా చెల్లించుకోవాలి అంటే వీరు అధిక మొత్తంలో సొమ్ము వసూలు చేసేవారు. ఆ తర్వాత సురేంద్రనాథ్ ఠాకూర్ గారు హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీని స్థాపించారు. ఇదే తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందింది. 1896 భారత్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపితమైంది. స్వదేశీ ఉద్యమానికి లైఫ్ ఇన్సూరెన్స్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆది పురుష్ మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

డే, ఎల్ఐసి అవతరణ దినోత్సవ చరిత్రని గురించి, మరీ ముఖ్యంగా స్వదేశీ ఉద్యమానికి ఎల్ఐసికి ఉన్న సంబంధమేంటి, స్వదేశీ ఉద్యమం 1905-1907 మరి ఈ కాలంలో ఎన్నో బీమా సంస్థలకి నాంది పలికింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, అలాగే యునైటెడ్ ఇండియా ఇన్ మద్రాస్, నేషనల్ ఇండియన్ అండ్ నేషనల్ ఇన్సూరెన్స్ కల్కత్తా 1906, ఇవన్నీ కూడా స్వదేశీ మూమెంట్లో అవతరించినటువంటి బీమా సంస్థలే. అలాగే 1912 ఎల్ఐసి ఇంకా ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ కూడా పాస్ అయింది. కానీ ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది మాత్రం 1952. ఇలా అంచెలంచెలుగా తరతరాలకు భరోసాని ఇస్తూ యోగక్షేమం వహామ్యహం అనేటువంటి ఇతివృత్తంతో అందరి క్షేమానికి అంకితం చేశారు. యోగక్షేమం వహామ్యహం అనేటువంటి ఈ యొక్క మాట భగవద్గీతలోని 9వ అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి దీన్ని తీసుకున్నారన్నమాట. అంటే యోగక్షేమం వహామ్యహం అన్నదానికి అర్థం మీ క్షేమం మా బాధ్యత, యువర్ వెల్ఫేర్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అనేది దీని అర్థం. పాలసీదారుల యొక్క క్షేమం మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ధ్యేయమని ఇది ఎప్పుడూ కూడా సూచిస్తూనే ఉంటుంది. అలాగే హిందీలో కూడా మనం ఒక ట్యాగ్ లైన్ వింటూ ఉంటాం, జిందగీ కే సాథ్ బీ ఆర్ జిందగీ కే బాద్ బీ, అంటే జీవితానంతరం జీవితంతో పాటు కూడా. ఇలాగా ఎప్పుడూ కూడా భరోసాని అందిస్తూ ఎంతో మంది జీవితాలకి ఒక నీడగా తోడుగా నిలిచినటువంటి ఈ ఎల్ఐసి పాలసీ ఒక కాగితం మాత్రమే కాదు, కష్టకాలంలో కన్నీళ్లు తుడిచేటువంటి కల్పవృక్షం. ఇది ఎల్ఐసి అవతరణ దినోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు అండ్ అలాగే ఎల్ఐసి ఫార్మేషన్ డే వెనుక ఉన్నటువంటి క్లుప్తమైనటువంటి చరిత్ర. సో 7:54 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వస్తుంది, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు గుడ్ మార్నింగ్ విజయవాడలో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

సువల్, మరి ఈనాటి మన ట్వింకలింగ్ కాఫీ టైంలో ఫ్లోరియోగ్రఫీ గురించి ఇంకా ఎల్ఐసి ఫార్మేషన్ డే గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? చాలా చాలా ముఖ్యమైనది అండ్ నిజంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురాలేనటువంటిది. సో తెలుసుకుందాం, ఏంటో ఆలోచిస్తూ ఉండండి. ఏదైనా క్లూ మీకు అనిపిస్తే నాతో చెప్పండి. ఓకే, అదర్ దాన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేయడంతో పాటు ప్రజావేదికలో ప్రసంగం, అనంతరం నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని అధికారులు తెలిపారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సుమారు 2 కోట్ల రూపాయల ఆర్థిక సంఘ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన నిన్న ప్రారంభోత్సవం చేశారు. ఇందులో భాగంగా చల్లచింతలపూడి కండ్రిక నరసింహాపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. పేద మధ్యతరగతి చెందిన బీసీ విద్యార్థుల విద్యకు మరింత ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ పరిధిలోని వసతి గృహాల ప్రవేశాలపై సమీక్షించి అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలకు మంత్రి నిన్న ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ పథకాలు, కార్యక్రమాలు, సేవల లభ్యతకు సంబంధించి

చే ప్రజల నుంచి అందే ఫిర్యాదులలో ఎక్కువగా పెండింగ్లో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉన్నట్లు కేంద్ర పాలనా సంస్కరణల విభాగం విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై దాకా కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 17,208 ఫిర్యాదులు రాగా 4,996 పరిష్కారమయ్యాయని తెలిపింది. నిన్నటితో ముగిసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ గడువును ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడిగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బీఆర్క్ ప్రవేశాల కౌన్సిలింగ్కు ఉన్నత విద్యా కమిషనరేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 8 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వింటారు.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో 8:08 అయిపోతుంది. మన క్లాక్ లో టైం అన్నమాట. సో మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందామా. గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది అంటే, 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 15,676 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ 14,369 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ 11,757 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది బాస్. అండ్ కమింగ్ బ్యాక్ టు పెట్రోల్ అండ్ డీజిల్ రేట్, ఈ విషయానికి వచ్చేస్తే పెట్రోల్ ధర ఒక లీటర్ 117.78 పైసలు, డీజిల్ ధర 105.36 పైసలు. సో ఇలా ఉంది పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్ అయితే. సో ఒక మంచి పాట విందాం. అండ్ దాంతో పాటుగా మార్నింగ్ టైం కాబట్టి, అందులోనూ వర్కింగ్ డే కాబట్టి చాలా బిజీగా ఉంటూ ఉంటారు. సో దయచేసి మీరు వెళ్లేటప్పుడు కొంచెం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర జాగ్రత్తగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రదేశాల్లో మనం వెళ్లేటప్పుడు హడావిడి రీత్యా హార్న్ కొట్టడం మర్చిపోతాం. సో దయచేసి సందు తిరిగేటప్పుడు కానీ హార్న్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు వినిపించేటువంటి ఆ చిన్నపాటి హార్న్ ఎంతో పెద్ద పెద్ద యాక్సిడెంట్ల నుంచి ఇంకా అపాయాల నుంచి మనని కాపాడుతుంది. కాబట్టి దయచేసి కాస్త స్లోగా అట్ ద సేమ్ టైం సేఫ్గా డ్రైవ్ చేయండి, మీ డెస్టినేషన్స్ కి హ్యాపీగా చేరుకోండి. సో వింటూ ఆనందిస్తూ ఉన్నది గుడ్ మార్నింగ్ విజయవాడ. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురాలేం బాస్. లైఫ్ టైం దాని గురించి ఆలోచించినా కూడా అది వెనక్కి తిరిగి రాదు. సో ఏంటో ఇప్పటికైనా మీకు అర్థమైందా? నిన్న గెస్ట్ చేశారా? ఇంకా గెస్ట్ చేస్తున్నారా? సో గెస్ట్ చేస్తూ ఉండండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడ స్పెషల్ ఏంటో రివీల్ చేసేస్తోంది మీ జేఎస్వి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది.
4: పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
7: ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. వెల్, మరి మనము రాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ రోజు విజయవాడలో క్లైమేట్ ఎలా ఉండబోతోంది? అఫ్ కోర్స్ జయస్వి వచ్చింది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉండబోతోంది. ఓకేనా? అయిపోయిందా? ఇప్పుడు క్లైమేట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఆనందంలో ఒక్కొక్కసారి అలా జరిగిపోతూ ఉంటాయి బాస్. సో వాట్ ఎవర్, ఈ రోజు 30 degrees ఉష్ణోగ్రత ఉంటుంది. అండ్ అలాగే పాక్షికంగా అక్కడక్కడ కొంచెం చల్లగాలులు మేఘాల నుంచి ఇలా మనల్ని తాకుతున్నట్టుగా అనిపిస్తాయి. వాన పడుతుందా సూర్యుడు అన్నట్టు ఎదురు చూసినట్టుగానే ఈ ఎల్నినో దెబ్బ వల్ల వాన మనకి కరువైపోయింది బాస్. ఎలా అయినా వరుణదేవుడా, మేము మీ గుర్తున్నామా, ప్లీజ్ గుర్తుంటే మా కోసం ఇక్కడ కూడా కురియవా ప్లీజ్ అని ఒక్కసారి ప్రార్థిద్దామా? సో వాన పడితే బాగుందని ఆశిద్దాం. పచ్చదనంతో అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని మనసారా కోరుకుందాం. సో ఇది ఈనాటి వెదర్ రిపోర్ట్ అన్నమాట. ఇలా సాగుతున్నటువంటి తరుణంలో ఇహ ఊరించి లాభం లేదు, ఉపేక్షించి లాభం లేదు. రంజిత్, టాపిక్ కి ఎంటర్ అయిపోవాల్సిందే. అంతకన్నా ముందు

ఏంటి జేస్వి, కాఫీ టైంలో గతం గతహ అన్నావు, ఇప్పుడేమో సిరివెన్నెల వారి కళ నుంచి జాలువారిన ఈ మాటని పట్టుకున్నావు. ఏంటి విషయం? జరిగిన వాటి గురించే ఆలోచిస్తే జరగబోయే విషయాలు ఎలా చేస్తావు, ఎలా చూస్తావు కదా. కాలమనే గాలంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ కూడా కాలానికి బద్ధులే. ఈ ఒక్క కాలానికి కళ్ళెం వేసి ఆపగలిగేవాళ్లు ఈ సమస్త సృష్టిలోనే లేరు. సాక్షాత్తు సృష్టికర్త కూడా కాలాన్ని ఆపలేరు. ఈ సమస్త సృష్టిలో అత్యంత ముఖ్యమైనది ఎన్ని కోట్ల

నేను ఇచ్చినా వెచ్చించినా తిరిగి తీసుకురాలేనటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే ఒకటి, సమయం. దట్ ఈస్ టైం. మరి ఈ టైం గురించి ఇంతలా చెప్పుకుంటున్నాం ఏంటిరా, సూపర్ టైం టాపిక్ అని ఆలోచిస్తున్నారా? సెప్టెంబర్ 1వ తేదీ 1947 నాడు భారత ప్రభుత్వం భారతీయ ప్రామాణిక కాలమానాన్ని అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం దేశ అధికారిక టైం జోన్ గా ప్రకటించినటువంటి రోజు. సచ్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ, రైట్? మరి ISTE గురించి, దీనికి సంబంధించినటువంటి ప్రామాణిక కాలమానానికి సంబంధించిన చరిత్రని గురించి ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ద స్పెషల్ సూపర్ టైం టాపిక్ గురించి తెలుసుకుందాం. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ JSV తో.

సీను మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఆనందిస్తూ ఉన్నారు కదా, మరి ప్రతి దానికి ఉంటుంది ఒక టైం. ఆ టైం ని సద్వినియోగపరచుకుంటే మన టైం బాగుంటుంది బాస్. మరి 8:23:23 అయిపోయింది మన క్లాక్ లో టైం. టైం గురించి మాట్లాడుకుంటూ ఇలా మనం టైం చెప్తున్నప్పుడు కలిగేటువంటి ఆ కిక్కే వేరప్ప కదా. మరి ఇంతకీ ఈ సూపర్ టైం టాపిక్ అదేనండి, ఇండియన్ స్టాండర్డ్ టైం, భారత ప్రభుత్వం భారతీయ ప్రామాణిక కాలమానాన్ని 1 సెప్టెంబర్ 1947 నాడు దీన్ని అధికారికంగా టైం జోన్ గా ప్రకటించిందన్నమాట. చరిత్రలో మొట్టమొదటగా ప్రామాణిక సమయం భారతదేశంలో 4వ శతాబ్దపు భారతీయ ఖగోళ శాస్త్ర రచన సూర్య సిద్ధాంతంలో ఇవ్వబడిందన్నమాట. ఈ యొక్క పుస్తకంలో భూమి గుండ్రంగా ఉండని ప్రతిపాదిస్తూ ప్రైమ్ మెరిడియన్ లేదా 0 డిగ్రీల రేఖాంశం అవంతి నగరంగా, అవంతి నగరం అంటే చారిత్రక నగరమైనటువంటి ఉజ్జయిని పూర్వపు నామం, దాన్నే అవంతి నగరం అని అంటారు. అలాగే రోహితక చారిత్రక కురుక్షేత్ర యుద్ధభూమి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క నగరం పేరు రోహితక. ఈ యొక్క అవంతి మరియు రోహితక నగరం గుండా వెళ్తుందని నిర్వచించబడిందన్నమాట. పూర్వపు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు ఉపయోగించేటువంటి రోజు, దాని యొక్క ప్రామాణికాన్ని అంటే రోజు ఉజ్జయినిలో ఉన్నటువంటి ప్రైమ్ మెరిడియన్ వద్ద సూర్యుడు ఉదయించడంతో ప్రారంభమవుతుంది. పూర్వపు శాస్త్రజ్ఞుల యొక్క లెక్క ప్రకారం ఒక రోజు ఎలా ప్రారంభమవుతుంది అంటే ఉజ్జయినిలో ఉన్నటువంటి ప్రైమ్ మెరిడియన్ వద్ద సూర్యుడు ఉదయించటంతో ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైనటువంటి రోజు ఈ క్రింది విధంగా చిన్న చిన్న సమయ ఖండాలుగా విభజించబడింది. సమయ ఖండాలు అంటే మనకున్నటువంటి 24 గంటలుగా విభజించబడిందన్నమాట. ఇది సూర్య సిద్ధాంతిలో ఉన్నటువంటి 4వ దశాబ్దపు సమయానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. అండ్ దీని తర్వాత స్థానిక కాలమానాలు చాలా అద్భుతమైనటువంటి మార్పుని తీసుకొచ్చాయి. మరి ఆ స్థానిక కాలమానాలు దేనికి సంబంధించి మాట్లాడుకుందాం లోకల్ టైమ్స్ గురించి ఈ సూపర్ టైమ్ టాపిక్ లో. అంటిల్ దెన్ ఈ టైమ్ ఒక మంచి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉండండి విద్ భారతి ఎఫ్ఎం, మీ జయస్వితో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: సో 8:31 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో, మాట్లాడుకుంటున్నాము ఇండియా స్టాండర్డ్ టైం యొక్క చరిత్ర గురించి. ఇందాక మనం సూర్య సిద్ధాంతంలో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మరి స్థానిక కాలమానాలు ఎలా వచ్చాయి? స్వాతంత్రానికి ముందు భారతదేశంలో వివిధ నగరాలు తమ సొంత స్థానిక సమయాలని అనుసరించేవి, అంటే లోకల్ టైమ్స్ అన్నమాట. ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో బాంబే టైం, కలకత్తా టైం మరియు మద్రాస్ టైం అనే మూడు ప్రధాన కాలమానాలు ఉండేవి. దేశంలో 1850లలో రైల్వే వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు సమయాలు ఉండటం వల్ల రైళ్ల యొక్క రాకపోకల షెడ్యూలింగ్ అయితే తీవ్ర గందరగోళానికి దారితీసేది.

దీనిని నివారించటానికే బ్రిటిష్ వారు 1906 జనవరి 1వ తేదీన మద్రాస్ సమయాన్ని రైల్వే కాలమానంగా మార్చారన్నమాట. మరి 1947 అధికారిక ప్రకటన జరిగింది ఇండియన్ స్టాండర్డ్ టైం కి సంబంధించి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1947 సెప్టెంబర్ 1వ తేదీన ప్రభుత్వం దేశమంతటికీ కూడా ఒకే ఒక ప్రామాణిక సమయాన్ని, దట్ ఈస్ ఇండియన్ స్టాండర్డ్ టైం ని అధికారికంగా ప్రకటించింది. అయినప్పటికీ కూడా కలకత్తా ఇంకా బాంబే 1948 ఇంకా 1955 వరకు వారి యొక్క స్థానిక కాలమానాలనే పాటించాయన్నమాట. అండ్ ఆ తర్వాత మారిపోయి ఇండియన్ స్టాండర్డ్ టైం కి చేరువయ్యాయి. సో ఇంత విషయం మాట్లాడుకున్నాం కదా, దెన్ వాట్ అబౌట్ జీఎంటీ అండ్ డిటీసీ టైమింగ్స్ అన్నమాట. మరి ఈ యొక్క జీఎన్టీ అంటే ఏంటి, డిటీసీ టైం అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. అసలు సమయాన్ని ఎలా లెక్కిస్తారో తెలుసా, ఇవి కూడా తెలుసుకుందాం బాయ్స్. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ హాయ్ నాన్నా.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులో

0: భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
2: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు గుడ్ మార్నింగ్ విజయవాడ. మీ జేఎస్వితో 8:37 దాటి 40 సెకండ్లు అయిపోయింది క్లాక్ లో టైం. అండ్ మనం మాట్లాడుకుంటున్న వాట్ అబౌట్ జీఎంటీ అండ్ డిటిసి టైమింగ్స్ గురించి. సాధారణంగా అసలు ఏ టైంని ఎలా లెక్కిస్తారు అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి మైండ్లో. ఒక్కొక్కసారి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పగా మనకి తెలుస్తుంది, కొన్ని మనకి అర్థం కాకపోయినా సర్లే బోయ్ ఏదో ఒకటి ఇప్పుడు టైం అయితే నీకు తెలిసింది కదా అని అనుకుంటాం, రైట్? మరి ఏ టైం ఎలా లెక్కిస్తారు అన్న ప్రశ్నకి సమాధానం ఇది కూడా మన మహర్షుల యొక్క కాలజ్ఞానమే అని అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే రేఖాంశం అంటే లాంగిట్యూడ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాద్ ప్రయాగరాజ్ సమీపంలో గల మీర్జాపూర్ క్లాక్ టవర్ గుండా వెళ్లేటువంటి 82.5 తూర్పు రేఖాంశాన్ని ఆధారంగా చేసుకుని ఇండియన్ స్టాండర్డ్ టైంని లెక్కిస్తారన్నమాట. సో ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం ఎలా జరుగుతుంది, ఎలా లెక్కిస్తారు అంటే, ఉత్తరప్రదేశ్ అలహాబాద్ సమీపంలో ఉన్నటువంటి మీర్జాపూర్ క్లాక్ టవర్ గుండా వెళ్లేటువంటి 82.5 తూర్పు లాంగిట్యూడ్ ని ఆధారంగా చేసుకుని ఈ యొక్క ఐఎస్టీని లెక్కిస్తారు. అలాగే గ్రీన్ విచ్ సమయం అన్నమాట. సో గ్రీన్ విచ్ టైం భారత కాలమానం అంతర్జాతీయ ప్రామాణిక సమానమైనటువంటి గ్రీన్ విచ్ మీన్ టైం కంటే 5:30 ముందు ఉంటుందన్నమాట. సో జీఎంటీ అంటే గ్రీన్ విచ్ మీన్ టైం అన్నమాట. ఇది 5:30 ముందు ఉంటుంది భారత కాలమానం. అండ్ ఆ తర్వాత డే లైట్ సేవింగ్ అన్నమాట, అంటే డిఎస్టీ. భారతదేశం ఒకే ఒక టైం జోన్ ను కలిగి ఉంటుంది. ఇతర పాశ్చాత్య దేశాలలాగా ఇక్కడ కాలానుగుణంగా సమయాన్ని మార్చేటువంటి డే లైట్ సేవింగ్ టైం అనేది, ఈ విధానం అనేది ఇండియాలో ఉండదు. సో అందుకని గడియారం వైపు చూస్తూ పనిచేస్తే ఎప్పటికైనా వాడు ఆగిపోతాడు బాస్. అదేంటబ్బా, గడియారం వైపు చూస్తూ పనిచేస్తే ఎందుకు ఆగిపోతారు? ఎందుకు ఆగిపోరండి, గడియారం వైపు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆగిపోతారు. కానీ గడియారంలాగా నిరంతరం పనిచేస్తే ఎప్పటికైనా వాడు గెలుస్తాడు. ఈ మాటని కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే మన అశోక చక్రంలో ఉన్నటువంటి 24 స్పోక్స్ చెప్పేటువంటి జీవిత పాఠం వినిపిస్తుంది, రైట్? ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం, అశోక చక్రంలో కూడా ఈ 24 స్పోక్స్ మనిషి నిరంతరం అంటే 24 గంటలు కూడా తన లక్ష్యం కోసం, తన జీవితం కోసం తాను కష్టపడుతూ ఒక గడియారం ముళ్ళులాగా తన ఆలోచనని ఉంచుకుంటే నిజంగా జీవితం చాలా అద్భుతంగా మారుతుంది అన్నదానికి నిదర్శనంగా మారుతుంది. అంతేకాని టైం చూస్తూ కూర్చుంటే బ్యాటరీ ఉన్నంతసేపు టైం తిరుగుతుంది, ఆ తర్వాత టైం ఆగిపోతుంది. కానీ చూస్తూ నువ్వు మాత్రం అక్కడే ఆగిపోతే నీ జీవితం ఆగిపోతుంది, గుర్తుపెట్టుకో. సో వెల్, మరి ఇట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇంకా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈ యొక్క టాపిక్ గుర్తుందా? ఎప్పుడో మన చిన్నప్పుడు చదువుకున్నాం, మళ్ళీ గుర్తు చేసుకుందాం బాయ్స్ ఈ టైం సందర్భంగా. మరి ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ టాపిక్ విషయానికి వస్తే, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాచీన ఆధ్యాత్మిక నగరమైనటువంటి ఉజ్జయినిలో ఉన్న 2 ప్రముఖ క్లాక్ టవర్స్ గురించి మాట్లాడుకుందాం. సో మాట్లాడుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

8:45 AM అయిపోయింది మన క్లాక్ లో టైం. మనం మాట్లాడుకుంటున్నాం ఇండియా స్టాండర్డ్ టైం వెనక ఉన్నటువంటి చరిత్రని గురించి. మరి మధ్యప్రదేశ్లోని ప్రాచీన ఆధ్యాత్మిక నగరం అయినటువంటి ఉజ్జయినిలో రెండు ప్రముఖ క్లాక్ టవర్స్ ఉన్నాయి. ఒకటి ఘంటాఘర్ అండ్ అలాగే చారిత్రాత్మకమైనటువంటి పాత క్లాక్ టవర్ గా పేరుగాంచింది ఈ యొక్క ఘంటాఘర్ క్లాక్ టవర్ అన్నమాట. ఈ ఘంటాఘర్ కి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, ఈ టవర్ ఉజ్జయిని నగరంలో అత్యంత ప్రసిద్ది చెందింది మరియు పురాతనమైనటువంటి మైలురాయిగా నిలిచింది. దీన్ని 20వ శతాబ్దం ప్రారంభంలో సింధియా రాజవంశానికి చెందినటువంటి మహారాజు మాధవరావు సింధియా ఈ క్లాక్ టవర్ ని నిర్మించారు. ఇది తెల్లటి రంగుతో ఎంతో ఆకర్షణీయమైన సాంప్రదాయక శైలిలో ఉంటుంది. అలాగే గడియారం కింద సింధియా రాజుల రాజముద్ర కూడా ఉంటుంది. సూర్యుడు ఇరువైపులా రెండు పాములు ఉన్నటువంటి ఈ రాజముద్ర సింధియా రాజ్యానికి ప్రతీతిగా నిలుస్తుందన్నమాట. ఒకప్పుడు నగరానికి సమయాన్ని తెలియచేయటానికి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఈ యొక్క టవర్ కింద అంతస్తులో ఇప్పుడు ప్రస్తుతం పోస్టాఫీస్ అయితే నడుస్తోంది. మరి ఇందాక నేను అడిగినటువంటి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి ఆన్సర్ ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఆధునిక సాంకేతిక పురాతన భారతీయ ఖగోళ శాస్త్రాల కలయికతో రూపొందించబడినటువంటి ప్రపంచంలో

0: లోనే మొట్టమొదటి వేద గడియారపు టవర్, అదే విక్రమాదిత్య వేదిక్ క్లాక్ టవర్ అన్నమాట. మరి ఈ విక్రమాదిత్య వేదిక్ క్లాక్ టవర్ గురించి, ఆ మ్యాజికల్ మినిట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇంకాస్త సమయం ఉంది బాస్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మీ జేఎస్వితో
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ఒరే గోలిగా, ఇప్పుడు నా సిరి ఏమందో సింగిల్ లైన్ లో క్లియర్ గా చెప్పరా.
4: అదే బావా, నువ్వు ఇందాకేదో కలన్నావే, అది కలకాదు నిజమని చెప్పేళ్తుంది.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

8:54 కావస్తుంది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడుకుంటున్నాము టైం గురించి బోల్డ్ ఇంట్రెస్టింగ్ విషయాలు. ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారపు టవర్ అదేనండి విక్రమాదిత్య వేదిక్ క్లాక్ టవర్ అన్నమాట. ఈ సరికొత్త విక్రమాదిత్య వేదిక్ క్లాక్ టవర్ ని గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2024 ఫిబ్రవరి 29 వర్చువల్ గా ప్రారంభించారు. ఇది ఉజ్జయినిలోని ప్రసిద్ధ చారిత్రక ఖగోళ పరిశోధనా కేంద్రమైనటువంటి జంతర్ మంతర్ జీవాజీ వేదశాల ప్రాంగణంలో 85 అడుగుల ఎత్తైనటువంటి టవర్గా అమర్చబడింది. సాధారణ గడియారాలలాగా ఇది కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి గడియారంలాగా ఇది ఒక సూర్యోదయం నుంచి తదుపరి సూర్యోదయం వరకు సమయాన్ని లెక్కిస్తుంది. అంటే రోజుకు 24 గంటలకు బదులుగా 30 భాగాలుగా ముహూర్తాలని విభజిస్తుందన్నమాట. ఇది కేవలం సమయాన్ని మాత్రమే కాకుండా హిందూ పంచాంగం ప్రకారం తిథి, నక్షత్రం, వారం, గ్రహస్థితులు, శుభముహూర్తాలు, రాహుకాలాలు వంటివి కూడా ఇలాంటి జ్యోతిష వివరాలను కూడా డిజిటల్ స్క్రీన్ మీద ప్రదర్శింపచేస్తుంది. అలాగే ఇది భారత ప్రామాణిక సమయం ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం ఇంకా జీఎంటీ గ్రీన్విచ్ మీన్ టైమ్ ని కూడా చూపిస్తుంది. ఇది ఉజ్జయినిలో మాత్రమే ఎందుకు నిర్మించారు అనేది ద ఫైనల్ క్వశ్చన్ అన్నమాట. సో చరిత్రలో చూసుకుంటే సూర్య సిద్ధాంతం నుంచి అండ్ అలాగే ఇందాకటి పాతగా ఉన్నటువంటి ఘంటాఘర్ అనేటువంటి క్లాక్ టవర్ ఇవన్నీ కూడా ఉజ్జయినిని ఉద్దేశించే ఉన్నాయి. ఏంటి ఉజ్జయినికి సమయానికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఇంట్రెస్టింగ్ కనెక్షన్? ఖగోళ శాస్త్రం ప్రకారం ఉజ్జయిని నగరం భూమధ్య రేఖ అంటే 0 మెరిడియన్, కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లు ఖండించుకునేటువంటి అత్యంత కీలకమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది. ప్రాచీన కాలంలో భారతదేశానికి ఉజ్జయినియే కాల గణన కేంద్రంగా అంటే టైమ్ మెరిడియన్ గా ఉండేది. అందుకనే ఈ వేద గడియారాన్ని అక్కడే ఏర్పాటు చేశారు. సో ఇదండి ఈ యొక్క ఇండియన్ స్టాండర్డ్ టైం డిక్లరేషన్ వెనక ఉన్నటువంటి చరిత్ర. ఇట్స్ నాట్ జస్ట్ టైమ్, ఇట్స్ ఆర్ లైఫ్ టైం. మంచి సమయం కోసం ఎదురు చూస్తూ జీవితాన్ని గడిపేయకు మిత్రమా, నీ చేతిలో ఉన్న సమయాన్ని ఈ క్షణాన్ని మంచి సమయంగా మార్చుకునే ప్రయత్నం ఒక అడుగు ముందుకు వే. నీ సమయం మారుతుంది, నీ జీవితం ఆకాశపు అంచులు తాకుతుంది. That's the magic of time and magical minutes and mesmerizing power and energy. Kaalaniki unna shakti nee sankalpan todaithe vijayam ninnu varustundi.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేయడంతో పాటు ప్రజావేదికలో ప్రసంగం, అనంతరం నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా పర్యావరణహితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బీఆర్క్ ప్రవేశాల కౌన్సిలింగ్ కు ఉన్నత విద్యా కమిషనరేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితాను ఈ నెల 15న ఆన్లైన్లో ప్రదర్శిస్తారు. తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో భక్తులకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో హోటల్ నిర్వాహకులతో నిన్న సమావేశం నిర్వహించారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ మహారథోత్సవం వైభవంగా జరిగింది. గత నెల 27 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు రేపటితో ముగుస్తాయి. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక ముస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో 9:04 25 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి ఇట్స్ టైం ఫర్ మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. మరి ఈనాటి జోరుగా హుషారుగా ఈ స్పెషల్ టాపిక్ కి నేను పెట్టినటువంటి పేరు అలనాటి. మరి ఈ అలనాటి అనేటువంటి టాపిక్ వినగానే మీకు చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి కదా, నాకు కూడా చాలా మెమరీస్ గుర్తొచ్చాయండి. అందుకనే వాటన్నింటినీ పోగేసి ఆనందాన్ని మీ అందరి కోసం అందించడానికి మాటల రూపంలో తీసుకొచ్చేశాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశం చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అసలు మన చిన్నతనం అంటేనే గోల్డెన్ టైం, జ్ఞాపకాల తరంగా ఒక వరంగా సాగినటువంటి బాల్యం. 90s kids మాత్రమే కాదు, ఆ 90s kids ని కన్న తల్లిదండ్రుల అంటే అమ్మా నాన్నల కాలమైతే మధురాతి మధురం. అసలు స్వచ్ఛమైన పుట్టతేనెలా, పలకరింపే పైరగాలిలా, చిరునవ్వే అసలైన అలంకారంగా, కల్లాకపటం లేని ఆ మనసు లోతులలోని ప్రతి భావన ఒక అద్భుతమే. నిజం చెప్పాలి అంటే మళ్లీ మళ్లీ తిరిగి రాని సమయమైనా కూడా మన చివరి శ్వాస వరకు ఆనందాన్ని అందిస్తుంది. అంతేకాదు, ఆ యొక్క ఆనందం ధైర్యాన్ని ఇచ్చేటువంటి అమృత ఘడియలు ఆ చిన్ననాటి ఆనందాలు. మరి ఆ ఆనందాల వెనక దాగి ఉన్నటువంటి కారణమేంటి? ఆ కాలం మనకిచ్చే అలనాటి జ్ఞాపకాల మధురానుభూతులేంటి? గుర్తు చేసుకుందాం ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ.

వాట్ ఎ బ్యూటిఫుల్ అండ్ నాస్టాల్జిక్ సాంగ్ కదా. ఎన్నిసార్లు విన్నా ఈ పాటలో ఒక వైబ్ ఉంటుంది బాస్. అది విన్న ప్రతిసారి మనం ఆనందంతో పరవశించిపోతాము అని అనటం అతిశయోక్తి కానే కాదు. కానీ ఈనాటి మన జోరుగా హుషారుగా టాపిక్ అలనాటి అని చెప్పాను కదా, మరి అలనాటి మధురానుభూతులని, జ్ఞాపకాలని, ఆ నాస్టాల్జిక్ ఎరా మెమరీస్ అన్నిటిని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పట్లాగా ఒక ఎస్ఎంఎస్, ఒక వాట్సాప్, లేకపోతే సోషల్ మీడియా చాటింగ్స్ అసలు ఇవేవీ లేవండి. అందరూ కూడా చక్కగా చెట్టు కింద కూర్చుని మంచి చెడ్డ అన్ని విషయాలు మాట్లాడుకునేవారు ఊర్లో పెద్దవాళ్ళు. ఇలా మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో మధ్యలో పోస్ట్ మ్యాన్ చక్కగా సైకిల్ మీద ట్రింగ్ ట్రింగ్ అని బెల్లు కొట్టి మరీ, ఏవోయ్ రంగయ్య, మీ బాబు పట్నం నుంచి ఉత్తరం రాశాడు అని ఆ మాట విని వినగానే అసలు కళ్లల్లో ఆనంద బాష్పాలు. నిజంగా వడివడిగా ఆ ఉత్తరాన్ని తీసుకుని ఇల్లు చేరి కుటుంబం అంతా కూడా కలిసి ఆ ఉత్తరంలో ఉన్నటువంటి ప్రతి పంక్తిని, అంటే ప్రతి లైన్ని మనసుతో ఎదురుకుండా ఆ మనిషి ఉన్నట్టే చదువుకునేవారు. ఉత్తరము అంటే కేవలం కొన్ని పదాల సమాహారం మాత్రమే కాదు, దూరంగా ఉన్నటువంటి మనసును దగ్గరగా చేర్చేటువంటి అక్షరాల హారం. మరి ఈ పాటికే టాపిక్ అర్థమైపోయి ఉండాలి కదా, అలనాటి స్పెషల్ ఏంటి అని చెప్పి. ఈరోజు వరల్డ్ హ్యాండ్ రిటన్ లెటర్ డే బాస్, మరి ప్రపంచ చేతి వ్రాత ఉత్తర దినోత్సవం, అంటే చేతితో రాసినటువంటి ఉత్తరాలని ప్రోత్సహిస్తూ సాగేటువంటి ఈ యొక్క దినోత్సవం సందర్భంగా ఎన్నో అద్భుతమైనటువంటి జ్ఞాపకాలకి తెరతీద్దాం. అందుకనే ఈనాటి టాపిక్ అలనాటి. సువర్ మరి మాట్లాడు.

తెలుసుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. 9:12 అయిపోయింది మాన్ క్లాక్ లో టైమ్. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. మరి ఆ పాట ఏ సినిమాలోది అంటే, మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్నీ కూసే

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం. అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

0: వింటూ ఆనందిస్తూ ఉన్నారు మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. మరి ఈనాటి మన టాపిక్ అలనాటి. సో వరల్డ్ హ్యాండ్ రిటన్ లెటర్ డే సందర్భంగా చాలా అద్భుతమైనటువంటి మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం. సో వరల్డ్ హ్యాండ్ రిటన్ లెటర్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఇది జరుపుకుంటారు. ఈ డిజిటల్ యుగంలో కనుమరుగవుతున్నటువంటి చేతితో రాసినటువంటి లేఖలనే సాంప్రదాయాన్ని చాలా మటుకు అందరు మర్చిపోతున్నారు. అసలు మర్చిపోయారేమో కదా, ఇలా మర్చిపోయారేమో మర్చిపోతున్నారు అనేటువంటి భావనలకి అడ్డుకట్టు వేయటానికే ఇలాంటి రోజుని ప్రతిపాదించారు. అండ్ చేతి వ్రాతలో ఉన్నటువంటి అందాన్ని, ఆ యొక్క భావాన్ని భావితరాల వాళ్ళకి గుర్తు చేయటానికే ఈ వరల్డ్ హ్యాండ్ రిటన్ లెటర్ డేని మనం జరుపుకుంటాం. అది కూడా ఆస్ట్రేలియాకు చెందినటువంటి రచయిత కళాకారుడు అయినటువంటి రిచర్డ్ సింప్కిన్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. మరి ఆయనకొచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన ఆలోచనే నేటి ఈ వరల్డ్ హ్యాండ్ రిటన్ లెటర్ డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. మాట గాలిలోనే కలిసిపోవచ్చు, కానీ చేతి వ్రాత మాత్రం మనసులో ముద్రించుకుపోతుంది. ఎందుకంటే ప్రేమనే సిరాగా మలచి అనురాగం ఆప్యాయత అనేటువంటి అక్షరమాలతో అల్లేటువంటి స్వచ్ఛమైన బంధమే ఈ యొక్క ఉత్తరం కాబట్టి. సో ఈ ఉత్తరానికి సంబంధించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చారిత్రకంగా కూడా ముడిపడి ఉన్నాయి. ప్రాచీన కాలంలో అంటే పూర్వకాలంలో రాచరిక సందేశాలను పంపటానికి పావురాలు, గుర్రపు స్వారీ చేసేటువంటి దూతలని ఉపయోగించేవారు. అప్పట్లో సమాచారాన్ని తోలు, తాటి ఆకులు లేదా మట్టి పలకలపైన కూడా రాసేటువంటి వారు. ఇంకా ఆ తర్వాత ఆధునిక పోస్టల్ వ్యవస్థ, ఈజిప్ట్, చైనా, రోమ్ సామ్రాజ్యాలలో మొట్టమొదటిసారిగా వ్యవస్థీకృత పోస్టల్ సర్వీసులు ప్రారంభమైనాయి. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో అంటే 1854లో ఆధునిక పోస్టల్ వ్యవస్థ రూపుదిద్దుకుంది. 20వ శతాబ్దం చివరిలో ఈమెయిల్స్, మొబైల్స్, మెసేజెస్ రావడంతో చేతితో రాసేటువంటి లేఖల వాడకం చాలా మటుకు తగ్గిపోయింది. అండ్ ఇప్పుడైతే కనుమరుగయ్యింది అని అనటం అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఉత్తరం రాయటము అంటే కాగితంపైన అక్షరాలు దిద్దటం కాదు, తమ గుండె చప్పుడును, ఆత్మీయతను అక్షరాల రూపంలో అవతలి వారికి పంపించటం. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క చేతి వ్రాతతో చేసిన ఆ యొక్క వృత్తరాలు ఎన్ని అద్భుతమైన కబుర్లు, ఎన్ని భావాలకి తెరతీస్తాయో కదా. మరి అందులో భాగంగా ఇంకొక అద్భుతమైన పాట మీ అందరి కోసం వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు అలనాటి, ఓన్లీ ఆన్ జోర్గా హుషారుగా విత్ మీ జేఎస్వి.
1: లెటర్
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్ట నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లేక కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కళల కవితలే మా

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

ఆహా, అలనాటి పాట, అద్భుతమైనటువంటి ఈ పాట వింటూ ఆనందిస్తున్నారు జోరుగా హుషారుగా. ఎగ్జాక్ట్లీ 9:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి ఈనాటి టాపిక్ అలనాటి అన్న పేరుకు తగ్గట్టుగానే అంతే నాస్టాల్జిక్ సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈ రోజు వరల్డ్ హ్యాండ్ రిటన్ లెటర్ డే, సో చేతి వ్రాతతో రాసినటువంటి ఉత్తరాల మధుర జ్ఞాపకాలని ఆనందాలని పునస్మరించుకునేటువంటి మధురమైన రోజు. ఇందులో భాగంగా అసలు ఇందాకటిగా అంటే రాజుల కాలం నుంచి 20వ శతాబ్దం వరకు ఎలా ఈ ఉత్తరాలు రూపాంతరం చెందాయి, మార్చుకుంటూ వాటి రూపాలని మనకి చేరువయ్యాయి అనేటువంటి విషయాలను తెలుసుకున్నాం కదా. మరి పోస్ట్ బాక్స్ విషయానికి వస్తే, ఈ పోస్ట్ బాక్స్ అన్న ఆ పెట్ట కొన్ని వేల మంది భావాలకి తాళం తీసేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎన్వలప్, ఇన్లాండ్ లెటర్ కార్డ్, పోస్ట్ కార్డ్, రిజిస్టర్డ్ లెటర్ అండ్ అలాగే రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, ఇలా వివిధ రకాల లెటర్స్ అన్ని మనకుండేవన్నమాట. ఇప్పుడైతే ఈమెయిల్స్, అలాగే జస్ట్ సింగిల్ క్లిక్తో అసలు మొత్తం సమాచారం అంతా కూడా ఒక్క సెకండ్ వేగంతో ఇంటర్నెట్ సహాయంతో ఎదుటివారికి చేరుకుంటుంది. అది వాట్సాప్ అయినా సరే, ఇన్స్టా అయినా సరే, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అట్ ద సేమ్ టైం ఒక్క సింగిల్ క్లిక్తో సమాచారం మాత్రమే కాదు, వీడియో, ఆడియో, ఇంకా డాక్యుమెంట్స్ ఇలా చాలా చాలా ఇంటర్నెట్ సహాయంతో మనం పంపించవచ్చు. తొందరపాటు మెసేజ్ల కాలంలో లభించినటువంటి అసలైన అనుభూతి అంటే, ఇప్పుడు మనమంతా కూడా ఏ మెసేజ్ చేసినా విత్ ఇన్ సెకండ్స్ లో ఆరల్స్ మినిట్స్ లో రిప్లై వచ్చేస్తుంది. తొందరపాటు మెసేజ్ల కాలంలో లభించని అసలైన అనుభూతి ఒక అక్షరం కోసం రోజుల తరబడి ఎదురు చూసేటువంటి అమాయకపు ఎదురు చూపులలో టైప్ చేసిన అక్షరాలలో వేగం ఉంటుంది, కానీ చేతివ్రాతతో రాసిన పంక్తులలో మాత్రమే భావము, బాధ్యత ఈ రెండూ ఉంటాయి. ఏదైనా ఒక్క మెసేజ్ పెడితే ఇన్స్టెంట్గా రిప్లై వచ్చేటువంటి ఈ యొక్క అనుభూతి తాత్కాలికమైంది, కానీ మన అనుకున్న వాళ్ళు మన కోసం ఎప్పుడు రిప్లై ఇస్తారా, ఏ మాటలు రాస్తారా, ఎప్పుడొస్తారా, ఆ యొక్క మాటల్లో తన హృదయాంతరాలలో ఉన్నటువంటి భావాలని వ్యక్తపరుస్తూ చదివే ఆ ఉత్తరంలో ఉన్న ఆనందం, ఆ ఉత్తరం వచ్చే సమయంలో ఆ ఎదురుచూపుకి పట్టేటువంటి ఆ నిరీక్షణ ఎంత బాగుంటుందో కదా. అందుకనే టైప్ చేసే అక్షరాలలో వేగం ఉంటుంది, కానీ చేతి వ్రాతతో రాసే ప్రతి పంక్తిలో కూడా

భావము బాధ్యత ప్రస్ఫుటంగా వినిపిస్తాయి. అందుకనే ఈ యొక్క వరల్డ్ హ్యాండ్ రిటన్ లెటర్స్కి ఇంతటి అద్భుతమైనటువంటి గుర్తింపు ఉంది. సో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఏదైనా ఒక భావనని ఇతరులకి వ్యక్తపరిచేటప్పుడు రాయభారి మాత్రం ఉండకూడదు. మనసుకి మనసుకి మధ్య రాయభారం అసలే ఉండకూడదు. మనిషికి మనిషికి మధ్య అయినా రాయభారి ఉండొచ్చు, కానీ మనసుకి మనసుకి మధ్య మాత్రం ఎప్పుడూ రాయభారి ఉండకూడదు. మరి ఆ రాయభారం లేనటువంటి మనసులోని భారాన్ని ఈ పాట రూపంలో చేరవేస్తే ఎంత బాగుంటుందో విందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా మీ జయస్వీతో. 9:39 అయిపోయింది మన క్లాక్ లో టైం అన్నమాట. సో అలనాటి అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నా కదా, అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటూ దాట్ స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: ఉత్తరాలు అనగానే మనకి చాలా సినిమాలు గుర్తొస్తాయి, ఎందుకంటే అప్పటి కాలం ప్రేమలంటే అన్ని ఉత్తరాల్లోనే సాగేవి. కాబట్టి ఉత్తరాలను తీసుకెళ్లి అందవేయటం అండ్ ఆ ఉత్తరాలను తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఇవ్వటం, అసలు ఈ లవ్ లెటర్స్కున్న మ్యాజిక్కే వేరు బాస్. మరి అదే లవ్ లెటర్ మ్యాజిక్ని, అదే నాస్టాల్జిక్ క్రియేషన్ని రీసెంట్గా సీతారామం అనేటువంటి సినిమాలో రీక్రియేట్ చేశారు. అదొక సెన్సేషన్ గా నిలిచింది. ఏవండోయ్ రామ్ గారు, 4 మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ని మంచుకి వదిలేసి వచ్చేస్తారా? ఇదిగో ఇక్కడ గదిలో చలి పెరిగిపోతోంది, కాశ్మీర్ నుంచి నువ్వే పంపుతున్నావా ఏంటి? యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం, కురుక్షేత్రంలో రావణ సంహారం అనేటువంటి ఆ మాటలు, ఆ సినిమా ఇప్పటికీ కూడా మన మదిలో నిలిచిపోతుంది. మరి ఎవరా ఎవరా అని అన్వేషిస్తూ సాగేటువంటి రాముడి అన్వేషణకి తెరపడింది సీతారామం సినిమాతో. సో వెల్, మరి ఈ యొక్క అద్భుతమైన అన్వేషణని, ఆ ప్రేమని మరొక్కసారి గుర్తు చేసుకుందామా ఈ పాట రూపంలో? సో వింటూ ఆనందిస్తూ ఉండండి.

Yes, beautiful song from the movie సీతారామన్ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. అండ్ కమింగ్ బ్యాక్, ఉత్తరాలు ఎవరు ఎవరికి రాసినా అందరినీ కామన్ గా కనెక్ట్ చేసేటువంటి ఒకే ఒక ఎమోషన్ ప్రేమ, రైట్? అది అమ్మా నాన్నలైనా, అక్కా చెల్లెళ్ళైనా, అన్న తమ్ముళ్ళైనా, అక్కా తమ్ముళ్ళైనా, ఇలా ఏదైనా సరే, స్నేహితులైనా సరే, చివరికి భార్యాభర్తలైనా, ఏ బంధాన్నైనా అక్షరాల కలిపే అక్షరానుబంధమే ఈ యొక్క ఉత్తరాలన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా, లవ్ లెటర్స్ కి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉందండి. ఎందుకంటే గుణా సినిమాలో అన్నట్టుగా, మనుషులెరు గలీరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. సువల్ మరి ప్రేమ లేఖ రాసిన మనసుకి మాత్రమే తెలుస్తుంది ఆ ఆరాధనలో ఉన్నటువంటి ఆనందమేమిటి అని చెప్పి. ఎదురు చూసే మనసుకి మాత్రమే తెలుసు ఆ విరహంలో ఉన్నటువంటి అసలైన ప్రేమ ఏంటి అని. మరి ఎదురుచూపులో ఉన్నటువంటి భావాలకి ప్రకృతి గనక తోడైతే ఇలా ఉంటుందేమో.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: తొమ్మిది గంటల 51 నిమిషాలు దాటి అలా పరుగులు తీస్తోంది మరి మనమున్నాము అలనాటి స్పెషల్ టాపిక్ ఓన్లీ ఆన్ జోరుగా హుషారుగా మీ జయస్వితో. ఉత్తరాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, భావోద్వేగాల నిజమైన ప్రతిరూపమే ఈ యొక్క ఉత్తరం అన్నమాట. అమ్మ మనసులో ఉన్నటువంటి ప్రేమని, నాన్న పలుకులో ఉన్నటువంటి ఆ గాంభీర్యాన్ని రెండూ మనం హాస్టల్స్లో ఉన్నప్పుడు అనుభూతి చెందే ఉంటాం. ఎరా నానా, ఎలా ఉన్నావు, బాగున్నావా అని కాల్ చేసినప్పుడు అమ్మతో మాట్లాడుకునే ఆ ప్రియమైన మాటలు, జాగ్రత్తగా తిను, టైంకి చదువుకో అని నాన్న చెప్పేటువంటి ఆ జాగ్రత్తలు, వారానికి ఒక్కసారి వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ కోసం వారమంతా ఎదురుచూసేవాళ్ళం. ఇంకాస్త ఎదురుచూపు తాళలేక వారమంతా ఏం జరిగిందో ఇంకా డీటెయిల్డ్గా లెటర్ రాసి మరీ పంపించేవాళ్ళం, అవునా? సో లైఫ్లో ఇప్పటికీ కూడా ఈ యొక్క లెటర్స్ ఎక్కడో మీ ఇంట్లో స్టోర్ రూమ్స్లోనో ఇంకా ఏదైనా ఫైల్స్లోనో ఉండే ఉంటాయి. ఒకసారి వెతికి

మనసుతో చూడండి బాస్. అలాగే ఉద్యోగం వచ్చాక ఇంటి బాధ్యతల కోసం పంపేటువంటి, మన జీతం చూసి మురిసిపోయేటువంటి ఆ కళ్ళు. నిజంగా మన కొడుకు మన కూతురు ఇంత ప్రయోజకులయ్యారా, అప్పుడే ఇంత పెద్దవాళ్లయ్యారా అనేటువంటి ఆ ఆనంద భాష్పాల ముందు నిజంగా ఎంత ఇచ్చినా ఏం చేసినా తక్కువే. చిన్నప్పుడు 5 రూపాయల కోసం అల్లరి చేసేటువంటి మనం పెద్దయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత బాధ్యతల్ని మోస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండగలగటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇంకోటి ఉంది. మనకి జీవితాన్నిచ్చినటువంటి పేరెంట్స్ ఆశించేది మన జీతం కాదు, వారితో గడిపేటువంటి విలువైన సమయం. కాగితంపైన అక్షరం దిద్దేటప్పుడు చేతి వ్రాతతో పాటు హృదయ స్పందన కూడా ముద్రించబడుతుంది. అందుకే ఎన్ని ఏళ్లైనా ఆ ఉత్తరం తెరిచి చూస్తే ఆనాటి స్పర్శ మళ్లీ జీవం పోసుకుంటుంది. సో ఇది ఉత్తరానికున్నటువంటి భావోద్వేగాల నిజమైన ప్రతిరూపంగా నాంది పలికింది. మరి ఇన్ని నేర్పినటువంటి ఉత్తరం కొన్ని జీవిత పాఠాలను కూడా నేర్పించింది. సో అవేంటో తెలుసుకోబోయే ముందు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. ఎంత అద్భుతమైనటువంటి పాట. బలదూర్ మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. సో ఉత్తరాల గురించి, ఉత్తరాల వెనక ఉన్న భావోద్వేగాల భావజాలాన్ని ఎంతో అద్భుతంగా అందిస్తుంది కదా. మరి ఈ అలనాటి జోర్గా హుషారుగా స్పెషల్ టాపిక్, ఉత్తరాలు మనకి చాలా నేర్పిస్తాయి, అందులోనూ జీవిత పాఠాలని నేర్పిస్తాయి అని అన్నాను కదా. సో వాట్ ఆర్ ద లైఫ్ లెసన్స్ థాట్ బై అ లెటర్? భాషా నైపుణ్యం, ఎవరి వారి మాతృభాషలో మనసారా సంభాషించుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. అలాగే ఓపిక, సమయపాలన, పేషెన్స్ని బాగా నేర్పిస్తుంది. అండ్ దాంతోపాటుగా రైట్ టైంకి ఉత్తరాన్ని అందించడం కూడా చాలా విలువైనటువంటి విషయం. నిరీక్షణ మనుషుల మధ్య ఉన్నటువంటి బంధాలను మరింత గట్టిగా మార్చేది. అండ్ దాంతోపాటు ఈ నిరీక్షణ మనుషులకు ఓపికను, ప్రతిక్షణాన్ని ఆస్వాదించేటువంటి సహనాన్ని కూడా నేర్పిస్తుంది. వ్యక్తిత్వ వికాసం మరియు ఆలోచన పరిపక్వతని పెంచుతుంది. ఉత్తరం రాయటం అనేది ఒక కళ. ఏం రాయాలి, ఎలా వ్యక్తపరచాలి అని ఆలోచించి మరీ రాసేటువంటి ఒక క్రియేటివ్ ఆర్టే ఈ యొక్క లెటర్. ఇది మనిషిలో ఉన్నటువంటి సృజనాత్మకతను, స్పష్టమైన ఆలోచన విధానాన్ని మరియు భాషా పరిజ్ఞానాన్ని పెంచుతుంది. అండ్ డెప్త్ ఆఫ్ రిలేషన్షిప్స్ని పెంపొందిస్తుంది. వాల్యూయింగ్ ఆఫ్ మెమరీస్ అండ్ హిస్టరీని మరొక్కసారి గుర్తు చేస్తుంది. నిజాయితీ మరియు ఆత్మీయత అంటే ఈ రెండింటి యొక్క సమ్మేళనంలో చేతి వ్రాతలో మనిషి మానసిక స్థితిగతులు కూడా తెలియచేసే విధంగా ఒక సైకలాజికల్ థెరపీగా కూడా ఉపయోగపడుతుంది. ఆడంబరం లేని నిజాయితీతో కూడినటువంటి భావ వ్యక్తీకరణ జీవితానికి ఎంత అవసరమో నేర్పిస్తుంది. వేగం ఏలినటువంటి ఈ యొక్క కాలంలో, అంటే వేగం ఏలుతున్నటువంటి ఈ కాలంలో నిరీక్షణ ఒక శాపంలాగా అనిపించవచ్చు. కానీ ఆనాడు ఉత్తరం కోసం వేసిన ప్రతి అడుగు, చేసిన ప్రతి నిరీక్షణ బంధాల విలువను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఉత్తరంలో మిగిలిన ఆ యొక్క ఇంకు సువాసన, కాగితం మడతల్లో దాగున్నటువంటి మమకారం ఎంతకాలమైనా చెరిగిపోని మన బంధానికి సాక్ష్యాలుగా నిలిచిపోతాయి. ఉత్తరం మన జీవితంలో ఎవ్వరూ భర్తీ చేయలేనటువంటి స్థానాన్ని ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇక్లుమి, ప్రేమతో జేఎస్వి. సో ఇది ఈనాటి అలనాటి స్పెషల్ టాపిక్ ఆన్ వరల్డ్ హ్యాండ్ రిటన్ లెటర్ డే సందర్భంగా. సో హోప్ యు ఆల్ ఎంజాయ్. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. 10 గంటలు అయిపోయింది, మన క్లాక్లో టైం.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. షాంఘై సహకార సంస్థ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేయడంతో పాటు ప్రజావేదికలో ప్రసంగం, అనంతరం నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని అధికారులు తెలిపారు. ఆసియాలోనే ప్రసిద్ది చెందిన ఏఐజీ ఆసుపత్రి రాష్ట ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న భూమిపూజ చేశారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ ఆసుపత్రి ద్వారా 9,000 మందికి ఉద్యోగాలు రానున్నాయని సంస్థ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ నెల 26న జరిగిన రహదారి ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృత్తికా శుక్లా ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున 8 బాధిత కుటుంబాలకు మొత్తం 80 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులు అందజేశారు. అనధికారిక ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని భారతీయులను దౌత్య కార్యాలయం హెచ్చరించారు.

చింది. వీసా క్రమబద్దీకరణ, అత్యవసర ధృవపత్రాలు, ఎగ్జిట్ పర్మిట్స్, ఎమిరేట్స్ ఐడీలు, ఉపాధి విషయంలో సహాయం చేస్తామంటూ నమ్మబలికే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బయోమెట్రిక్ వివరాలు వెల్లడించవద్దని పేర్కొంది. ఏపీఎస్ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణికుల ఇంటి వద్దకే బస్సును పంపించే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణాధికారి వి నీలిమ నిన్న ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రస్తుతానికి విజయవాడ హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రారంభిస్తున్న ఈ సదుపాయం విజయవాడ నగర ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ మహారథోత్సవం వైభవంగా జరిగింది. గత నెల 27 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు రేపటితో ముగుస్తాయి. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
7: వచ్చేసా వచ్చేసా వచ్చేసా, నాకు అర్థమైపోయింది బాస్, మీరందరూ పంపించిన సందేశాలకి సమయం ఆసన్నమైపోయింది. సో 10:06 దాటి 36 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. ఇట్స్ అవర్ ఫేవరెట్ టైం, నవరస భరిత హరివిల్లు. మరి ఈనాటి నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో చాలా చాలా బ్యూటిఫుల్ గా అందరూ మెసేజెస్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అడిగినటువంటి క్వశ్చన్ గుడ్ మార్నింగ్ విజయవాడకి క్యాలెండర్ అనుకుంటూ పంపించారు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. అండ్ అలాగే సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు ఆర్జే జయస్వి గారికి కొత్త ఉదయాన్ని చిరునవ్వుతో ఆహ్వానించు, నిన్ను నువ్వు నమ్ముకుని వేసే ప్రతి అడుగు నిన్ను గెలుపు వైపుకే నడిపిస్తుంది, నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఈరోజే ఒక గొప్ప శుభారంభం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ రామచంద్రరావు గారు రాజమహేంద్రవరం నుంచి. అండ్ యస్, కమింగ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయి బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. గుడ్ మార్నింగ్ దుర్గారావు గారు, మీకు కూడా శుభోదయం బాస్. గతంలో ఆకాశవాణి ఇక్కడ ఆకాశవాణికి పాట కోసం ఉత్తరం రాసి 2 వారాల పైన ఎదురు చూసేవాళ్లమ్మా. నేను కోరుకున్న మొట్టమొదటి పాట ఉత్తరం ద్వారా గీతాంజలి సినిమాలో ఓం నమః అనేటువంటి పాట. వాట్ ఎ నాస్టాల్జిక్ మెమరీ, రైట్? థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్ దిస్. అందులోనూ ఈ రోజు

హ్యాండ్ రిటర్న్ లెటర్స్ డే సందర్భంగా ఆకాశవాణికి ఉత్తరాలకి కూడా చాలా అభినవ సంబంధం ఉంది. అండ్ ఈ సందర్భంగా తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. అండ్ 10:08 అయిపోయింది. మరి ఈ సాయం మనకి అద్భుతమైనటువంటి ప్రశ్నలు కూడా రెడీగా ఉన్నాయి. మరి ఆ ప్రశ్నలకి సంబంధించి మీరు కూడా ఎంతో ఎనర్జెటిక్ గా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే అసలు ఆలస్యం చేయకండి. 8662488114 ఇది నా వాట్సాప్ నెంబర్ అనమాట. అండ్ ఇవాళ నుంచి 7 రోజుల పాటు అంటే వారం రోజుల పాటు న్యూట్రిషన్ వీక్ జరగబోతోంది. మరి ఈ న్యూట్రిషన్ వీక్ జరగబోతున్నటువంటి తరుణంలో నేను కూడా చాలా ప్రోటీన్ అండ్ వైటమిన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ని మీ మీద సంధించబోతున్నాను. మీరు కూడా చక్కటి ఆన్సర్స్ అందిస్తారని ఆశిస్తూ ఈనాటి మన మొట్టమొదటి ప్రశ్న, ఏ సంవత్సరంలో మొట్టమొదటి న్యూట్రిషన్ వీక్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది? ఏ సంవత్సరంలో మొట్టమొదటి న్యూట్రిషన్ వీక్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది? నా ప్రశ్న, ఏ సంవత్సరంలో మొట్టమొదటి న్యూట్రిషన్ వీక్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్కి నాకు పంపిస్తూ ఉండండి. అండ్ అలాగే చాలా మెసేజెస్ ఉన్నాయి, చదువుతాను. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత సూపర్ సాంగ్ మీకోసం. సో స్టే ట్యూన్డ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

భారతి ఎఫ్ఎం 101.3. 10:11 అయిపోయింది. ఈనాటి నా మొట్టమొదటి ప్రశ్న, ఏ సంవత్సరంలో ఫస్ట్ న్యూట్రిషన్ వీక్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది అని అడిగాను. సో ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 కి వాట్సాప్ చేయండి. ఉత్తరాల ఊర్వశి జేఎస్వి గారికి శుభోదయం. నిశ్శబ్ద నిశీధిని చీలుస్తూ నేటి ఉషోదయ ఉపోద్ఘాతమే సమయాపాలన గళమై నిద్రలేపింది. అప్పుడే అర్థమైంది, నిర్జన వనాన్ని మురిపించేటువంటి ఆ గర్జన స్వరమే జేఎస్వి అని. వేదిక సిద్ధమైంది, ఆయుధం కంటే పదునైన మాటల యుద్ధం మొదలైంది. మదిలోని ప్రతి కలవరం దగ్ధమైంది. తడబాటులేని ఉపోద్ఘాతం సాగుతూ ఉంటే కళ్ల ముందు బాల్యం కదలాడి అమ్మా నాన్నల ఆప్యాయతలు ఆవరించాయి. ఆ జ్ఞాపకాల గనిని మీ వ్యాఖ్యానంలో తవ్వుతున్నటువంటి కొద్ది మాటలు రాని స్వరం కంపిస్తూ గంభీరంతో గద్గదమైంది. బాధ్యతల తలంపు ఒక్క క్షణం భావోద్వేగమైంది. మనసు శుద్ధమైంది. కలతలు లేనటువంటి హృదయం సిద్ధమైంది. ఈ సందర్భం తిరిగిపోతున్న సమయాన్ని కూడా మరిపించి శ్రోతలను ముదావహంగా మురిపించి ఆనందం ఆవిర్భవించిందమ్మా. నేటి మీ బోధన సూపర్. కాదు కాదు, అలసిన ప్రతి గుండెకు ఈ మాటలు చేశాయి సిపిఆర్. ఉభయ కుశలోపరి. సచ్ అ బ్యూటిఫుల్ వర్డ్ సార్.

కుశలమా, నీవక్కడ కుశలమా, నేనిక్కడ కుశలము అనేటువంటి ఆ అంతటి అర్థాన్ని ఉభయ కుశలో బరి అని చెప్పి తెలుగులో ఇంత అర్థమైన మాట ఏ భాషకుంటుందండి. ఇదే తెలుగు వాళ్ల యొక్క గొప్పతనం. ఇట్లు చనుబండ వాసుగారు, ధర్మరాజుల వాసుగారు అంటూ పంపించారు. థ్యాంక్

ప్రగతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మనమున్నాము నవరస భరిత హర్విలులో. సో ఇవాళ నుంచి అంటే సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు న్యూట్రిషన్ వీక్ జరుగుతోంది. అందులో భాగంగా ఏ సంవత్సరంలో మొట్టమొదటి న్యూట్రిషన్ వీక్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది అనేది ఈనాటి నా ప్రశ్న. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. వాసు గారు చనమండ నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. అలాగే హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. కాలం దాచిన అలనాటి జ్ఞాపకాలు. కాలం వెనక్కి తిరిగితే ఉదయం కూడికతో మొదలైన రోజులు, సాయంత్రం ఇంటి ముందు అమ్మ పిలుపుతో ముగ్గు వేసి పిలుపుతో ప్రేమగా చూసేటువంటి రోజులు. ఆ పలుకునే ఒక ప్రపంచం ఉండేది. అండ్ అలాగే అప్పుడు ఫోన్ లేదు, వాట్సాప్ లేదు, వీడియో కాల్ అసలే లేదు. కానీ దూరంగా ఉన్న మనసుల్ని దగ్గర చేసిన ఒక అద్భుతమైన బంధం అదేనండి ఉత్తరం. తెల్లని కాగితంపై నల్లని సిరాతో చేతిరాతగా జారిన ప్రతి అక్షరం చదివే కళ్లకే కాదు, వినే మనసుకు పండగ. అమ్మా నేను క్షేమంగా ఉన్నాను అని మొదలయ్యే ఆ 4 అక్షరాల్లో ఇంటి గుమ్మం, అమ్మ ఒడి, నాన్న నీడ అన్నీ కనిపించేవి. ప్రేమలేక పంచినటువంటి పరిచయం లేదు, కానీ ఒక టైంలో మనసైతే కాస్త ఇబ్బంది పడింది. సో 1970-90 బాల్యం అంటే సౌకర్యాలు తక్కువైనా సంతోషాలు ఎక్కువైనటువంటి కాలం, దూరాలు ఎక్కువైనా బంధాలు దగ్గరైన కాలం, చేతిరాతలో ప్రేమ కనిపించినటువంటి కాలం, మనిషిలోని మనిషితనాన్ని బ్రతికించినటువంటి కాలం. ఎన్నో కొత్త తరాలు వచ్చినా, ఎన్ని సాంకేతికతలు వచ్చినా, మన బాల్యపు ఆ మట్టి వాసనకు, అమ్మ చేతి రాతలోని ఆప్యాయతకు ఈ జన్మలో మరొక ప్రత్యామ్నాయం లేదు. అలనాటి అనుబంధాలను అద్భుతంగా పంచారు జయస్వి గారు. నా స్నేహితుడు రాసిన ఉత్తరాలు ఒక పుస్తకం అయ్యాయి బైండింగ్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్ దిస్. పాలంపల్లి నరసింహారెడ్డి గారు సమాధానంతో పాటుగా ఇంత అద్భుతమైన మాటల్ని పంచుకున్నందుకు. అండ్ గుడ్ మార్నింగ్ అంటే రాఘవ గారు అండ్ కిషోర్ కుమార్ గారు. అనంతపురం నుంచి అనురాధ గారు, రాంగ్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ వీర రాఘవమ్మ, రేఖా, సాయి, మౌనిక చాలా మంచి విషయాలు చెప్పారు, సూపర్, థ్యాంక్ యూ. రేడియో మిత్రులకి శుభోదయం తెలియజేస్తూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్ ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 2002 ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. గోవర్ధన్ రావు గారు అండ్ అలాగే ఇంద్రబాబు గారు, భానుప్రకాష్, నవ్య, లక్కీ, వీరబాబు గారు వీళ్ళందరూ కూడా మనకి మెసేజ్ పంపించారు. థ్యాంక్స్ అ లాట్. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి న్యూట్రిషన్ వీక్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నాను. సుస్లా వేణుగోపాల్ దత్త గారు రైట్ ఆన్సర్ పంపించారు. అంబికా గారు భవానీపురం నుంచి, గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ టైంలో మీరు చెప్పిన టైం గురించి చాలా బాగుందండి. నేను ఉజ్జయిని వెళ్ళినప్పుడు ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ పాస్ అయినటువంటి పాయింట్ కూడా చూశాను. సో థ్యాంక్ యూ అండి. ట్రాఫిక్ కాదు మేడం, అది ట్రాఫిక్ అది. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభూతిని మాతో పంచుకున్నందుకు. అండ్ రైట్ ఆన్సర్తో ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, గుడ్ మార్నింగ్ అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటూ పంపించారు. సో రాంగ్ ఆన్సర్, నేను అడిగిన క్వశ్చన్ కి మీరు పంపించిన దానికి సంబంధం లేదండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మంచి మాటలు, పాటలు, విషయాలు వింటూ ఆనందించానండి. అండ్ అలాగే నేను దీపిక కూడా ఆకాశవాణి వారికి స్పందన ప్రోగ్రామ్ కి పోస్ట్ కార్డ్స్ ద్వారా ఉత్తరాలు పంపించేవాళ్ళం. అందింది లేంది తెలుసుకోవడం కోసం రేడియో దగ్గరే ఉండేవాళ్ళం. మా పేర్లు చదువుతుంటే విని ఆనందించేవాళ్ళం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ మెమరీ అండ్ రైట్ ఆన్సర్ పంపినందుకు కూడా. గుడ్ మార్నింగ్ మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. పెడన్ జోగనందరావు కాలనీ అప్పలరాజు గారు, జయస్వి గారు జోరుగా హుషారుగాలో, అలనాటి జ్ఞాపకాలు చాలా బాగున్నాయి, మాలాంటి 90s కిడ్స్ కి బాగా కనెక్ట్ అయింది ప్రోగ్రామ్, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్ ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే 1982 ఈ సంవత్సరంలో మొట్టమొదటి న్యూట్రిషన్ వీక్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది, దట్ టు బై ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు వాళ్ళ తరఫున. సో 1982 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఈనాటి నా తదుపరి ప్రశ్న. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే ఇంకా పంపించకండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసాను. మరి సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే 2026 సంవత్సరం న్యూట్రిషన్ వీక్ యొక్క థీమ్ ఏంటి? 2026 సంవత్సరానికి కాను న్యూట్రిషన్ వీక్ యొక్క థీమ్ ఏంటి?

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every

0: 点。
1: 不卡了了也不拉完了，这是把该克里克了奶奶，哇！
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
0: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: వివిధ భారతి FM 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై. మీ జేస్వితో నేను అడిగినటువంటి ప్రశ్న, 2026 సంవత్సరానికి కాను న్యూట్రిషన్ వీక్ యొక్క ఇతివృత్తం ఏంటి అని. సో చాలా మంది మనకి మెసేజెస్ పంపించారు. సుశ్లా వేణుగోపాల్ దత్త గారు ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మాతృభాష గురించి మీ యొక్క భావన భావుకత చాలా అద్భుతంగా ఉందండి. మాతృభాష అంటే మన నేర్చుకున్న మొదటి భాష కాదు, మనకు తెలియకుండానే మనలో మేల్కొన్న మొట్టమొదటి అర్థం అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముసపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సీ విజయ ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు. సో రేడియో శ్రోతలకు నమస్కారం. రాంగ్ ఆన్సర్, ఈట్ రైట్ ఫర్ బెటర్ లైఫ్ అనేది రాంగ్ ఆన్సర్ అండి. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత, సాయిప్రీత విజయవాడ నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమా గారు అంబటి నగర్ నుంచి, అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అంబికా గారు భవానీపురం నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మ్యామ్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. సురేంద్రనాథ్ గారు అలాగే ఒడిశా నుంచి మనకి పంపించారనమాట. జెర్సీ కూడా ఒడిశా. నమస్తే ఆర్జే జయస్వి గారు, నమస్తే అండి. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపినందుకు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, బడు నవి ఫ్రమ్ తులసిదాస్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఇందాకటి ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి సరైన సమాధానాన్ని అందించారు. ఇంతకీ ఈ సంవత్సరం న్యూట్రిషన్ వీక్ ఇతివృత్తం ఏంటి అంటే డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. సో వెల్, మరి నెక్స్ట్ క్వశ్చన్, విబీజీ రామ్జీ అనేటువంటి పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద విబీజీ రామ్జీ అనేటువంటి ఈ యొక్క పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద మిషన్ విబీజీ రామ్జీ? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు ఆన్సర్స్ పంపించండి 8662488144 కి. అండ్ ప్రియాతి ప్రియమైన జయస్వి గారికి, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి వ్రాయునది, ఏమనగా మీరు అచ్చట క్షేమమా, మేమిచ్చట క్షేమమే, ఉభయ కుశలో పరి నేను క్షేమమేనండి. థ్యాంక్ యూ. ఆన్సర్ పోషకాహార శక్తికి కనుగొనడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఇంకా కొన్ని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఎనీవేస్, విబీజీ రామ్జీ అనేటువంటి పథకాన్ని ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. ఆన్సర్స్ తెలిస్తే 8662488144 కి నాకు వాట్సాప్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, నిన్నే ప్రేమిస్తా మూవీ నుంచి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పది గంటల 41 నిమిషాలు దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. విబిజి రామ్జీ ఈ పథకం యొక్క పూర్తి పేరు ఏంటి అని అడిగాను, సో ఫుల్ ఫామ్. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. హాయ్ జయస్వి గారు, గుడ్ మార్నింగ్, బిలేటెడ్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, రాఖీ పౌర్ణమి సందర్భంగా థ్యాంక్స్ అ లాట్ పెద్దాపురం నుంచి. అండ్ సరైన సమాధానం పంపించారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి, హాయ్ అండి, గుడ్ మార్నింగ్ మీకు కూడా. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు జయస్వి గారు. ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి, థ్యాంక్ యూ. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానాన్ని పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి సరైన సమాధానం. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి సరైన ఆన్సర్ అందించారు. ఎంఎస్ దుర్గారావు గారు వికసిత్ భారత్ సగమే పంపించారు. సో ఓకే, నేను రివీల్ చేస్తాను ఆన్సర్. కే సురేంద్రనాథ్ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ధన్యవాదాలండి. అనంతపురం నుంచి టైలర్ రమేష్ చలపతి గారు అండ్ రైట్ ఆన్సర్ అందించారు. నమస్తే జయస్వి గారు, నమస్కారం అండి మీకు కూడా. అండ్ అంబికా గారు ఫ్రమ్ భవానీపురం నుంచి, హాయ్ అంబికా గారు, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ అందించారు. అలాగే ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి సీతారామం అంటూ పంపించారు. సీతారామంకి నేను అడిగిన క్వశ్చన్కి సంబంధం లేదండి, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ మేడం గారు ఇందాక మీరు నా ఫస్ట్ మెసేజ్ చదివి ఉంటారు.

అని అనుకుంటున్నాను. అప్పటికే నేను బయటికి వెళ్ళొచ్చానండి. సో నేను మీ మెసేజ్ చదివానండి. సనబండ వాసు గారి మెసేజ్, నా మెసేజ్ చదివే ఉంటారు అనుకుంటున్నాను. నేను ఇరువురు మెసేజెస్ చదివాను, సో మీరు వినలేదు, నేనేం చేయలేను. రామచంద్రరావు గారు రాజమహేంద్రవరం నుంచి, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి సరైన ఆన్సర్ ని పంపించారు. ఓకే, థ్యాంక్ యూ. మరి విబీజీ రామ్జీ అనేటువంటి ఈ పథకం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజ్వికా మిషన్ అన్నమాట. ఇది 2026 జూలై 1 నుంచి ఆరంభమైందన్నమాట. అండ్ దీనికి మునుపు పేరు MGNREGA అనేటువంటి ప్రోగ్రామ్ కి ప్రతీకగా దీన్ని విబీజీ రామ్జీగా పేరు మార్చారన్నమాట. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2025, సో దానికి సంబంధించి విబీజీ రామ్జీ అనేటువంటి పేరుని ఈ జూలై 1, 2026 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సో వెల్, మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మీ అందరి కోసం. 2026 పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి? 2026 గాను పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి? సో ఈ యొక్క రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే 8662488114 కి వాట్సాప్ చేయండి. ఈ సంవత్సరానికి కాను పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి? సో చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ స్టాలిన్.

0: ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: స్టాలిన్ మూవీ నుంచి పరారే పరారే ఈ పాట విన్నాక, అంటే మార్నింగ్ నుంచి ఒకలా ఉంటుంది, 10 గంటలు అయిన తర్వాత ఇంకొకలా ఉంటుంది అనమాట. ఆ జోష్, ఎనర్జీ మొత్తం ఈ పాటలో వినిపించింది. సో వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్, పోషణ్ అభియాన్ ఇతివృత్తం ఏంటి 2026 కాను అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా అంతే ఎనర్జెటిక్గా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే 8662488114 ఇది మన వాట్సాప్ నెంబర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రరావు గారు మెసేజ్ పంపించినందుకు. మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్ అండి. అండ్ రేడియో మిత్రులకు శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెద్ద కొండూరు నుంచి సరైన సమాధానం పంపించారు, రమాసుందరి ఫ్రమ్ నెల్లూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి సరైన ఆన్సర్ అందించినందుకు, శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పోషకాహారం అంటూ పంపించారు. కరెక్టేనండి, ఆ పోషన్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి అన్నాను. సో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి టైలర్ రమేష్ గారు, మెకానిక్ వెంకట చలపతి గారు సరైన ఆన్సర్ అందించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం, అనంతపురం నుంచి అనురాధ గారు సరైన ఆన్సర్ అండి. అండ్ బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి సరైన ఆన్సర్ అందించారు, ధన్యవాదాలు మీకు కూడా. అండ్ జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ నుంచి, నాకైతే మీ మెసేజ్ ఇంకా చేరలేదు జాన్సన్ గారు. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఇందాకటి ప్రశ్నకి సరైన ఆన్సర్ ని అందించారు. సో వెల్, మరి 10:52 దాటి అలా అలా అలా పరుగులు తీస్తుంది క్లాక్ లో టైం. మరి ఈ సంవత్సరానికి కాను పోషణ్ అభియాన్ ఇతివృత్తం, మ్యాక్సిమైజింగ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫస్ట్ 6 ఇయర్స్ ఆఫ్ లైఫ్. సో మొదటి 6 సంవత్సరాలలోనే మనిషి లేకపోతే శిశువు యొక్క మెదటి ఆరోగ్యం, మెదడు ఆరోగ్యాన్ని చూసుకోవడం అనమాట. సో ఆ బ్రెయిన్ డెవలపింగ్ ఆస్పెక్ట్స్ ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది మొదటి 6 ఏళ్ల వయసులో మేధో వికాసానికి సంబంధించి పోషణ్ అభియాన్ వారు ఈ సంవత్సరం ఈ యొక్క థీమ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మనకి మెసేజ్ చేశారు సౌజన్య గారు మంగళగిరి నుంచి, న్యూట్రిషన్ వీక్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నందుకు. థ్యాంక్స్ అ లాట్ అండి మీకు కూడా. న్యూట్రిషన్ వీక్లో భాగంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇంకా పిల్లలు ప్రప్రథమంగా ఇంకా ఆనాటి వాళ్ళకే చక్కగా ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి మెజారిటీ ఇన్ ద కేసెస్ D3 లోపం ఉంటుంది.

అలాగే B12 లోపం ఉంటుంది. వీటి వల్ల మనకి తెలియకుండానే చాలా యంగ్ ఏజ్ లో షుగర్, థైరాయిడ్ స్పైక్ అవ్వడం, ఇలా ఇతర ఇతర కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో దయించి మీరు కూడా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. పోషకాహారాన్ని మీ యొక్క ఆహారంలో భాగం చేసుకోండి. రుచించకపోయినా కూడా వాటిని మనం పొట్ట కోసం, మన శరీరం కోసం తీసుకోవడం మంచిది. ఎప్పుడు నోటికి రుచించేవి తింటే ఎలా? ఆహారాన్ని కూడా మనకి హితవు చేసుకొని ఇంట్రెస్ట్ లేనటువంటి వాటిని కూడా ఎలాగ చక్కగా వండుకోవచ్చు అనేటువంటి పద్ధతుల ద్వారా, మన అమ్మ చేతి ముద్ద ద్వారా వెళ్తే ఆటోమేటిక్గా పోషణ అనేది అద్భుతంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండండి. సో వెల్, మరి ఇది ఈనాటి నా షో. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్ బ్యూటిఫుల్ డే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇండియన్ స్టాండర్డ్ టైం గురించి మాట్లాడుకున్నాం, ఎల్ఐసి ఫార్మేషన్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్లోరిగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం, అండ్ హ్యాండ్ రిటర్న్ లెటర్స్ గురించి ఎన్నో మధురానుభూతుల్ని పంచుకుంటూ చివరికి పోషకాహారంతో ఆనందంగా టాటా బై బై చెప్పేస్తుంది అనమాట. మీ JSV, కలుసుకుందాం మరొక ఇంట్రెస్టింగ్ డే మరొక అద్భుతమైనటువంటి మాటతో పాటతో. అంటిల్ దెన్ వింగ్ టు ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి FM.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రతి నెల మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను వసతి గృహాలకు ఆహ్వానించి అక్కడి పరిస్థితులు, వసతులను వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం నంద్యాలకు వచ్చిన మంత్రులు కందుల దుర్గేష్, ఎన్ఎండి ఫరూక్ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కృష్ణా జలాలను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిందని హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పరనాయుడు, ఎచ్చెర్ల శాసనసభ్యులు నడకుదిటి ఈశ్వరరావు, రణస్థలం మండలం కొచ్చెర్ల, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఈ ఉదయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పరనాయుడు మాట్లాడుతూ, పేదల ఆరోగ్య ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాట్లపై రాష్ట పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజు అమరావతి రాష్ట సచివాలయం నుండి నిన్న ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి సంబంధిత శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఈ అంశాలపై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ కార్యదర్శికి వివరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్టు వేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన నెల్లూరులో జిల్లా స్థాయి తీర భద్రతా కమిటీ సమావేశం నిన్న జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 327 కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు. అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథూర్, అమలాపురం శాసనసభ్యులు ఐతబత్తుల ఆనందరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కారిరిష్టియాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమాలు నిన్న శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హలో నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సో ఇక సినిమా కబుర్లు టైం అయిపోయింది కదా. సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బ్యోళ్లంత మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మరి ఫస్ట్ అయితే ఫిల్మ్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే, కార్తీ నటించిన సర్దార్ 2కు సంబంధించి ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, మీరు కూడా చూసే ఉంటారు. ఇది ఒక స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఫిల్మ్ అనమాట. మరి ఈ ట్రైలర్ కనుక చూస్తే మన హీరో కార్తీ గారు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? చూసే ఉంటారు కదా, పల్లెటూరి వ్యక్తులుగా కనిపిస్తారు. అండ్ ఒక ఏజెంట్గా కూడా ఆయన పనిచేసే ఒక క్యారెక్టర్ అనమాట. సో చూడడానికి మాత్రం పల్లెటూరి వ్యక్తిగా, కానీ ఒక ఏజెంట్ రోల్ అది. సో ఆయన యాక్టింగ్ మాత్రం సూపర్బ్గా ఉంది అని మాత్రం ఇప్పటికే మంచి పేరు కూడా వచ్చేసింది. సో మామూలుగా అందులో ఉన్న డైలాగ్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయన్నమాట. అండ్ సర్దార్గా మరి ఎలా ఆయనని చూపించబోతున్నారు, ఏంటి అనేది మాత్రం తెలియాలి అంటే ఇంకొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. ఎప్పటి వరకు? 10th సెప్టెంబర్ వరకు అనమాట. సో ఆశిగా రంగనాథ్ అండ్ మాళవిక నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి 10th సెప్టెంబర్. అండ్ విలన్గా ఎస్జే సూర్య నటిస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. మరి ఈ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:26 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి రజనీకాంత్ గారు నటించిన ఫిలిమ్స్ అన్ని కూడా మనకి ఎంతో ఎంతో ఫేవరెట్ ఫిలిమ్స్. అండ్ అనిరుద్ధ్ కంపోజిషన్ లో వచ్చే సాంగ్స్ కూడా మన రజనీకాంత్ గారి ఫిలిం తో పాటుగా ఆ సాంగ్స్ ఇంకా దానికి బ్యాక్గ్రౌండ్ ఇంకా ఆ హైప్ ని క్రియేట్ చేస్తాయి కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ జైలర్ మూవీ గురించి మనం ఆల్రెడీ విన్నాం, చూసేసాం. జైలర్ ఎంత సూపర్ హిట్ అయింది కూడా తెలుసు, కానీ ఇప్పుడు జైలర్ 2 సినిమా గురించి అందరం వెయిట్ చేస్తున్నాము. సో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ జైలర్ 2 సినిమా మాత్రం రిలీజ్ కాస్త లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా వస్తోంది న్యూస్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం కొంచెం తెలియాల్సి ఉంది మనకి, కొంచెం టైం పడుతుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ యాక్షన్ సీన్స్ షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదట. దాంతో అక్టోబర్ 15 యాక్చువల్ గా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేశారు కాబట్టి ఆ డేట్ ని మాత్రం రిలీజ్ చేయడానికి కుదరకపోవచ్చు అని మాత్రం చెప్తున్నారు. మరి చూడాలి అది ఎలా ఉంటుందనేది. అండ్ ఇప్పటికే దసరా టైంలో రాబోయే ఫిలిమ్స్ గురించి మనకు ఒక ఐడియా ఉంది కదా. సో మన హీరో విజయ్ దేవరకొండ నటించిన రణబాలి ఫిలిం అయితే రెడీగా ఉంది, తర్వాత ఆదర్శ కుటుంబం. మరి ఈ రెండు కాకుండా జైలర్ 2 కూడా అదే దసరాకి రావాలని మనం కూడా చూద్దాం, మరి ఎక్స్పెక్ట్ చేద్దాం. అదనమాట విషయం. మరి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట.

ఎవడు పైన ఎవడు కింద, ఎల్ల మనుషులు ఒకటే రబాసు, ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తా.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సూపర్ హిట్ సాంగ్ దావుది సాంగ్ అయితే వినేశారు కదా, ఫ్రమ్ ద మూవీ దేవరా. మరి ఎన్టీఆర్ గారు నటించిన దేవరాకి పార్ట్ 2 ఎప్పుడొస్తుంది? ప్రెసెంట్ అయితే ఆయన డ్రాగన్ ఫిల్మ్తో బిజీగా ఉన్నారు కదా, అది ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, దేవరా ఎప్పుడు రావాలి? సో అన్ని క్వశ్చన్ మార్క్సే. సో ప్రెసెంట్ అయితే డ్రాగన్ ఫిల్మ్కి కూడా చిన్న బ్రేక్ పడింది కదా గాయం కారణంగా. అయితే త్వరలోనే మళ్ళీ షూటింగ్లో ఆయన పాల్గొంటారు, సో గాయం కొంచెం తగ్గడం వల్ల. సో నెక్స్ట్ ఇక ఫిల్మ్స్ టకటకా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మన యంగ్ టైగర్ అని చెప్పేసి మాత్రం తెలుస్తోంది. ఎనీహౌ మరి ఆయన ఎప్పటిలాగానే మనల్ని అందరినీ ఇలానే అలరిస్తూ మంచి మంచి ఫిలిమ్స్లో త్వరగా లేట్ చేయకుండా త్వరగా మనం ముందుకు రావాలని మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక ఇంకొక ఫిలిం గురించి మనం మాట్లాడుకుంటే, మన హీరో నందమూరి బాలకృష్ణ గారు వరుసగా ఫిలిమ్స్ చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారండి. సో ఎన్బికే 111 ఈ ఫిలింతో ఆల్రెడీ బిజీగా ఉన్నారు ఆల్రెడీ. సో టైటిల్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇది ఇలా ఉండగా కొరటాల శివ గారి డైరెక్షన్లో తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ 112, సో 112వ సినిమా కూడా షూటింగ్ అయితే జరుపుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలుస్తోంది. అండ్ ఈ ఫిలింలో అయితే మాత్రం తమిళ హీరో ఆర్య ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారంట. సో ఆర్య ఆల్రెడీ మనకి అల్లు అర్జున్ గారు నటించిన సినిమా, సో ఆల్రెడీ మన తెలుగులో హీరోగానే కాకుండా ఇట్లా విలన్గా కూడా ఆయన ఆర్య మనకు బాగా పరిచయం కదా. మరి చూడాలి పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ అంటే అది విలన్ క్యారెక్టరా లేకపోతే ఏదైనా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ రోల్ ఇచ్చారా, ఇది మాత్రం తెలియాల్సి ఉంది. సో మొత్తానికి ఎప్పటిలాగానే మన హీరో బాలయ్య గారిని మాత్రం ఫుల్ మాస్ యాక్షన్తో పాటుగా ఫ్యామిలీ సెంటిమెంట్తో ఈ సినిమాలో చూపించబోతున్నారు కొరటాల శివ గారు. మరి చూడాలి సామాజిక అంశాల నేపథ్యంలో సాగే ఫిల్మ్ అనమాట ఇది. దీని మీద అయితే చాలా అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే తెలియాల్సింది, అది విషయం. మరి మీ అందరి కోసం ఇప్పుడైతే డాకు మహారాజ్ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకే తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 హ్యాపీడేస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. 11:51 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే హీరో నాని గారు కీర్తి సురేష్ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమండి? సూపర్బ్ కదా. నేను లోకల్ ఫిలిం తోనే ఇద్దరు సూపర్ హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు. మరి వీళ్ళ కాంబినేషన్లో అండ్ నేను లోకల్కి మాత్రం ఫుల్ ఆపోజిట్ రోల్లో కనిపించబోతున్నారనే చెప్పాలి ది పారడైజ్ మూవీలో. సో ఆల్రెడీ పారడైజ్ నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఒకటి ఆల్రెడీ అందరినీ అలా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సెకండ్ సాంగ్ ఏషనాగుల వీడియో సాంగ్ అయితే మాత్రం అసలు మామూలు క్రేజ్గా లేదు. ప్రజెంట్ ఇది ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ సాంగ్ అయితే. సో థియేటర్స్లో అందరికీ పూర్ణకాలు తిప్పిచ్చేస్తుంది అని మాత్రం ఫ్యాన్స్ అందరూ కామెంట్స్ చేసేస్తున్నారు కూడా ఈ సాంగ్ చూసి. మొత్తానికి అనిరుద్ధ్ అందించిన ఈ మాస్ బీట్స్కి ఈ పాటలో నానిగారు కీర్తి సురేష్ వేసిన స్టెప్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. జంగిరెడ్డి గారు ప్రభా గారు పాడిన పాట అనమాట ఇది. కాసల శ్యామ్ గారు లిరిక్స్ అందించారు. ఏషనాగుల సాంగ్ చూసే ఉంటారు మీరు కూడా. సో మొత్తానికి ఈ పాటతో అందరినీ అలా అలా మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేసేశారు. మొత్తానికి పారడైజ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో September 24th ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మరి మూవీ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అండ్ ఇంకా మీ అందరి కోసం నేను లోకల్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. విండో స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్ నెలల మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8% నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఇన్స్టాలో వీడియో విడుదల చేశారు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ఈరోజు సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో 62 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం పింఛన్లను అందిస్తోందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 33,990 మంది లబ్ధిదారులకు 14,97 లక్షల రూపాయల పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో 8-9 వార్డులో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మంది లబ్దిదారులకు ప్రతి నెల 2,694 కోట్ల రూపాయలను పింఛన్గా

ఆదా చేసుకునేందుకు జాతీయ లోకాదాలత ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తునిలో ఈ ఉదయం ఓ ప్రైవేటు బస్సు ఒడిశా నుంచి విజయవాడ వెళ్తుండగా లారీని ఢీకొన్న కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలు కాగా అందరూ సురక్షితంగా ఉన్నట్లు, క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

గైస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే వచ్చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. సో మనం ఏం మాట్లాడుకుందాం ఇవాళ? ఇంతకీ నేను మీ ఆర్జే తేజు. సో చాలాసేపు అయిపోయింది కదా నేను కూడా నేమ్ చెప్పి. మొత్తానికి సినిమా కబుర్ల నుంచి మీకు తెలిసేలోకి వచ్చేసాం. 12:05 అయిపోయింది క్లాక్లో టైం చూస్తే. మన భారతదేశం అంటే చరిత్ర, గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రకృతి, ఇవి మాత్రం బాగా అందరికీ గుర్తొస్తాయి. అండ్ వేరే వాళ్ళకి మనం చెప్పాలన్నా కూడా చాలా గర్వంగా మన చరిత్ర ఇది అని చెప్పి మాట్లాడుకుంటాం కదా. సో అది మాత్రమే కాదండి, కొన్ని అంతు చిక్కని కథలకు కూడా మన దేశం ఎంతో ఫేమస్ అనమాట. అంటే కొన్ని ప్రదేశాలు ఉంటాయి మనకు, వాటిని చూస్తే బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అసలు ఏంటి ఈ ప్రదేశం ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉంది అని. అండ్ కొన్ని అయితే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సో మరికొన్ని ఇప్పటికీ కూడా ఎంతో మిస్టరీగానే మిగిలిపోయిన ప్లేసెస్ ఉన్నాయి. అంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం హారర్ మూవీస్ కానీ ఏదన్నా మిస్టరీ రిలేటెడ్ సినిమాలు మనం చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తామో కదా. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా ఆ ఊర్లో వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, దీని వెనక స్టోరీ ఏంటి. సో కొంచెం రియలిస్టిక్గా ఉన్న స్టోరీస్నే తీసుకొని మన డైరెక్టర్స్ కూడా ఆ రియల్ ఇన్సిడెంట్స్తోనే సినిమాలు, వాటినే ఇన్స్పైరింగ్గా తీసుకొని సినిమాలు తీస్తూ ఉంటారు కదా. సో అలాంటి రియల్ మిస్టారికల్ ప్లేసెస్ గురించి మనం అయితే ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. సో భారతదేశంలోని కొన్ని రహస్య ప్రదేశాలను గురించి ఈరోజు మనం మీకు తెలిసిన ప్రోగ్రాంలో తెలుసుకుందాం. ఓకేనా? సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఠాగూర్ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేశారు. నేను మీ ఆర్జే తేజు. 12:11 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. రహస్యం ఉన్న చోటే ఆసక్తి అయితే ఉంటుంది, మరి ఆసక్తి ఉన్న చోటే అన్వేషణ మొదలవుతుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం మిస్టరీ రిలేటెడ్ సినిమాలకి బాగా ఆదరణ పెరిగిపోయింది మన తెలుగులో కదా. అలాంటి ఫిల్మ్స్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతున్నాయి. నిజంగా ఎక్కడో జరిగే ఇన్సిడెంట్స్ తోనే ఈ సినిమాలు అనేవి తీస్తూ ఉంటారు. అయితే మన దేశంలో ఉన్న రియల్ మిస్టరీ ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాం ఇవాళ అన్నాను కదా. సో ఫస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? రాజస్థాన్లోని భాన్గర్ ఫోర్ట్. సో భాన్గర్ కోట అని పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత రహస్య ప్రదేశాల్లో ఈ కోట కూడా ఒకటి. 17వ శతాబ్దంలో రాజా మాన్సింగ్ తమ్ముడు మాతో సింగ్ నిర్మించారు ఈ కోటని. మరి దీని వెనక రహస్యం ఏంటి అనేది తెలియదు కానీ సరిగ్గా ఈ కోటలోకి మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు వెళ్లడమే నిషేధం. సో భారత పురావస్తు శాఖ వారు చట్టరీత్యా నేరంగా అయితే ప్రకటించేశారు. అలా వెళ్లిన వాళ్ళకి శిక్షలు కూడా విధిస్తారు తెలుసా. సాయంత్రం 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఎవరూ వెళ్లడానికి లేదు. ఎందుకు

అక్కడేవో కథనాలు, స్థానికంగా కొన్ని కథలు ఉంటాయి కదా, సో అక్కడ ఎవరో తిరుగుతున్నట్టుగా, ఎవరో ఏదో శబ్దాలు చేస్తున్నట్టుగా శబ్దాలు వినిపిస్తున్నాయి. సో ఎవరు అటువైపు వెళ్ళకూడదు, డేంజర్ ప్లేస్ అది అని. సో ఇలాంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి కాబట్టి ఎవరు, ప్రజలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేయరు. సో ఇక మన పురావస్తు శాఖ వారు కూడా చట్టరీత్యా నేరంగా అయితే ప్రకటించేశారనమాట, ఎవరు అటువైపు వెళ్ళకూడదు. సో టూరిస్టులు ఎవరైనా వెళ్ళినప్పుడు డే టైంలో జస్ట్ దూరం నుంచి ఏంటి అనేది చూడొచ్చు, కానీ ఇక ఈవినింగ్ 6 అవుతోంది అనగానే అసలు ఎవరిని అలో చేయరనమాట. సో అది విషయం. సో ఇండియాలోనే మిస్టరీ ప్లేసెస్లో ఇది టాప్లో ఉందన్నమాట, ఇది అది విషయం. అండ్ ఇంకా ఉన్న ప్లేసెస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మీకోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ టక్కరి దొంగ. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:25 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అయితే మన ఇండియాలోని మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో మరొక మిస్టీరియస్ విలేజ్ గురించి చెప్పుకుందామా. సో ఇది కూడా రాజస్థాన్ లోనే ఉంది, కుల్దారా విలేజ్ అనమాట దీని పేరు. సో కుల్దారా ఈ గ్రామాన్ని 1291 స్థాపించారు. ఫస్ట్ లో అంతా బాగానే ఉండేది, జనాలందరూ హ్యాపీగా నివసిస్తూ ఉండేవారు. కానీ తర్వాత సడన్ గా 1825 జరిగిన ఒక సంఘటనతో ఒక్క రాత్రిలోనే 84 గ్రామాల ప్రజలు, అంటే దాదాపు 1500 పైగా, ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. సడన్ గా రాత్రికే ఖాళీ చేసేసి జనాలందరూ వెళ్ళిపోయారు. మరి దీన్ని అప్పటి నుంచి ఘోస్ట్ విలేజ్ గా పిలుస్తున్నారు తెలుసా అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా. సో ఎవరైనా ఎంత ట్రై చేసినా ఇప్పటికీ కూడా ఒక్కరోజు కూడా ఆ గ్రామంలో ఉండలేకపోతున్నారంట. దీనికి భయాలు కారణం కావచ్చు, ఏదో అక్కడ ఏదో ఉన్నాయి, ఏదో చప్పుళ్ళు వినిపిస్తున్నాయని కానీ, ఎవరో ఆకారాలు కనిపిస్తున్నాయి, నీడలు కనిపిస్తున్నాయని, ఇలాంటి ఆలోచనలు ఇలాంటి చెప్పుకుంటూ ఉంటారనమాట అక్కడంతా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎంత నిజము ఉంది దీని వెనక, రీజన్స్ ఏంటి, అసలు వీళ్ళు గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా కొంత మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఏదేమైనా చుట్టుపక్కల ప్రజలు మాత్రం అసలు ఏదో శాపం వల్లనే ఎవరు అక్కడ ఉండలేకపోతున్నారు అని భయపడి ఎవరు అటువైపు వెళ్లరు. మరి ప్రజెంట్ అయితే ఈ కుల్దారా విలేజ్ కూడా భారత పురావస్తు శాఖ రక్షణలోనే ఉంది, ఒక పర్యాటక ప్రదేశంగా అయితే ఉందన్నమాట, అది విషయం. అండ్ ఇలాంటి ఇంకా మిస్టరీ ప్లేసెస్ చాలానే ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్య దేశాలను కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారం అవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్దాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని మోదీ అన్నారు. ఈ వృద్ధిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ్ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయి, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ, విశ్వ సంకటో సే గిరా హువా హై, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ, ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: 7.8% అభివృద్ధి రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పౌరులు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవడం మానుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వదేశీ పద్దతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత్ భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధనం, ఎరువుల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ తన వృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను, వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటున్నామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బాడ్డి వేవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు.

చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్దమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడూ గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600కు పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మంది మరణించగా 592 మంది విదేశీ జాతీయులతో సహా 3925 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 మందిని రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 మంది సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్లో వారణాసి, అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ 3వ ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి చురుకైన పాలన, సమయానుకూల అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపై సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రిఫ్యూజీ ఫ్రంట్తో సహా 4 సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బర్కత్, షహరియార్ కబీర్, న్యాయవాది రాణాదాస్ గుప్తా, చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిన్న కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు 5వ తేదీన జరిగిన రాజకీయ మార్పు తర్వాత హిందువులపై దాడులు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాలు అర్జెంటీనా క్రీడాకారుడిగా తన కెరియర్కు ఆయన తెరదించారు. సుదీర్ఘమైన కెరియర్లో మెస్సీ 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిళ్లు సాధించడంలో తన జట్టుకు దోహదం చేయడంతో పాటు దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ నిర్ణయం తన మనసులో ఉందని, ఆ తర్వాత తన తండ్రి మరణం వల్ల తాను తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని తాను నమ్మానని మెస్సీ ఈ సందర్భంగా చెప్పేర్కొన్నారు. విశేషాలు మరొకసారి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి

నరేంద్రమోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:41 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇండియాలోని మిస్టరీ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో వన్ ఆఫ్ ద ప్లేస్ జటింగా వ్యాలీ, ఇది అస్సాంలో ఉంది. సో జటింగా వ్యాలీ అస్సాం, ఎక్కువగా ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే పక్షులు సూసైడ్ చేసుకునే ప్లేస్గా చెప్తారనమాట ఈ జటింగా వ్యాలీని. అంటే ఇది ఒక లోయ అనమాట. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి నవంబర్ నెలల మధ్య సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్నో వేల వలస పక్షులు అయితే ఉంటాయి కదండి, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి. కొన్ని నైట్ టైం జర్నీ చేసే ఉంటాయి, కొన్ని పగలు జర్నీ చేసే ఉంటాయి కదా పక్షులు. సో అలా నైట్ టైం తిరిగే పక్షులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా కొన్ని వందలాది పక్షులన్నీ కూడా అక్కడ భవనాలను చెట్లను చాలా వేగంగా ఢీ కొట్టి మరీ చనిపోతూ ఉంటాయంట. మరి దీని వెనక రీజన్ ఏంటి, అసలు ఏంటి అనేది చాలా కాలం పాటు అదొక మిస్టరీలాగా ఫీల్ అయిపోయి జనాలు ఎవ్వరూ కూడా అసలు ఆ జటింగా వ్యాలీ వైపు అంటే ఆ లోయ వైపు ఎవ్వరూ వెళ్లేవారు కాదు, చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఈ మన శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం ఏంటో తెలుసా, జనరల్గా ఎత్తైన ప్రదేశాలు కానివ్వండి, దట్టమైన పొగమంచు, అధిక వేగంతో వీచే గాలులు, ఇవన్నీ ఈ రాత్రిపూట ఎగిరే పక్షులను కాస్త గందరగోళానికి గురి చేస్తాయంట. దాంతో ఆ పక్షులు ఏం చేస్తాయి, తమ సేఫ్టీ కోసం మనుషుల ఇళ్లల్లోని దీపాల వైపు చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. అవి కాస్త ఆ ఎగిరిన ఆ స్పీడ్ వల్ల ఏంటంటే ఆ దీపాలని గుద్దుకోవడం, గోడల్ని గుద్దుకుంటూ అలా కాస్త కింద పడిపోయి చనిపోతాయి. సో ఇది వాటి వెనక ఉన్న రహస్యం అంతే తప్ప ఇంకేం లేదు అని మన శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ జటింగా లోయలోకి మాత్రం మా ఎవ్వరు కూడా వెళ్లే సాహసం అయితే చేయరు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియాగా చెప్తారనమాట ఈ జటింగా వ్యాలీని. సో అస్సాంలో ఉంది ఇది, అదే విషయం. సో ఇంకా ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను కార్తికేయ ఫిల్మ్ నుంచి. సో కార్తికేయ కూడా ఎన్నో మిస్టరీలను ఛేదించి మరీ హీరో చివరికి ఒక కంక్లూజన్కి అయితే తీసుకెళ్ళిపోతాడు క్లైమాక్స్లో చూస్తే. కార్తికేయ ఫిలిం, కార్తికేయ 2 అండ్ ఇంకా పాత సినిమాలు కూడా చాలానే ఉన్నాయి, అన్వేషణ. సో ఇలా వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాగో, సో ఆ మూవీ అలాంటి మూవీస్లోని సాంగ్స్ కూడా విందామనిపిస్తోంది. సో మీకోసం కార్తికేయ నుంచి ప్లే చేస్తున్నాను బ్యూటిఫుల్ సాంగ్, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. సో మనమైతే కార్తికేయ ఫిల్మ్ సాంగ్ వినిజం అండ్ 12:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక నెక్స్ట్ మిస్టీరియస్ ప్లేసెస్ ఆ టాపిక్ లో మనం నెక్స్ట్ తెలుసుకోబోతున్న ప్లేస్ ఏంటంటే పూణే నగరంలోని ఒక చారిత్రక కోట గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే శనివార్వాడ. మరి దీనిని 732లో మొదటి బాజీరావు పెష్వా నిర్మించారు. మనం బాజీరావు మస్త్ అనే సినిమా చూసాం కదా, సో ఆ బాజీరావు గారే నిర్మించారనమాట. సో మొదటి బాజీరావు గారు సో 1732లో నిర్మించారు. శనివారవాడ అంటే మరాఠీలో ఒక అర్థం ఉంది, అంటే మరాఠీలో శనివారం అంటే శనివారం, ఓకే, అండ్ వాడ అంటే నివాస సముదాయం అని అర్థం అనమాట. మరి దీన్ని శంకుస్థాపన చేసిన రోజున శనివారం కావడంతో ఈ పేరే పెట్టేశారంట. సో శనివారవాడ అని పిలుస్తారు. ఇక 1732 నుంచి 1818 వరకు కూడా ఇది మరాఠా సామ్రాజ్య పెష్వాల ప్రధాన కార్యాలయంగా రాజధానిగా ఉండేది. ఇక తర్వాత 1828

జరిగిన ఒక పెద్ద అగ్ని ప్రమాదం వల్ల ఈ కోట చాలా వరకు కూడా కాలిపోయి శిథిలమైపోయింది. తర్వాత ఇక అక్కడ స్థానికులు చెప్పే విషయం ఏంటంటే ఆ కోటలో దయ్యాలున్నాయని చెప్పి ఎవ్వరూ కూడా చీకటి సమయంలో అసలు అటువైపు వెళ్ళరు అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ రకరకాల స్టోరీస్ కూడా ఉన్నాయండి దీనికి వెనకాల. సో ఏది నిజం ఏది కాదు అనేది మాత్రం తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అసలు పురావస్తు శాఖ వారు ఒక టూరిస్ట్ ప్లేస్గా అయితే మార్చేశారనమాట దీన్ని. బయట మాత్రం కొంత ప్రాంతం వరకు సందర్శించడానికి పర్మిషన్ ఇస్తారు, కానీ కోటలో లోపల కొన్ని భాగాల్లో మాత్రం ఎంట్రీ అయితే లేదు. సో ఎందుకు, ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు లోపలికి వెళ్ళడానికి భయపడతారు అందరూ అనేది మాత్రం సరైన రీజన్స్ అయితే తెలియక ఈ ప్లేస్ అయితే ఎప్పటి నుంచో అలా మిస్టరీగానే మిగిలిపోయిందనమాట. సో అది విషయం. ఇంకా ఇంకొకటి ఉంది, ఇక ఎక్కడెక్కడో విషయాల గురించి మాట్లాడుకున్నాం, మన ఏపీలోని ఒక ప్లేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా, చెప్తాను. సో తెలుసుకునే ముందు మీ అందరి కోసం అన్వేషణ ఫిలిం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఇస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అన్వేషణ. విని ఎంజాయ్ చేశారు కదా? నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే కొన్ని మిస్టరీ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి కూడా మన దేశంలోని మిస్టీరియస్ ప్లేసెస్లో ఒకటిగా చెప్తారు. మరి ఈ టెంపుల్లోని హ్యాంగింగ్ పిల్లర్ గురించేనండి, అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. మరి ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో విరూపన్న వీరన్న అనే ఇద్దరు బ్రదర్స్ నిర్మించారనమాట. మరి ఈ ఆలయంలోని 70 స్తంభాలలో ఒక స్తంభం మాత్రం పూర్తిగా నేలకు ఆనుకోకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. మరి దీని కింద నుంచి ఒక బట్టను ఒకవైపు నుంచి మరోవైపుకు ఈజీగా తీసేయచ్చు. సో మరి ఈ నిర్మాణ శాస్త్రాన్ని అసలు ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందన్నమాట ఈ స్తంభం. సందర్శకులను ఇప్పటికీ కూడా ఆకట్టుకుంటుంది. మరి భారతదేశంలోని ఈ రహస్య ప్రదేశాలు మనకి ఒక విషయాన్ని అయితే గుర్తు చేస్తాయండి. యాక్చువల్గా ఇందాక నేను చెప్పిన ప్లేసెసే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకున్న సమయానికి తగ్గట్టుగా కొన్ని విశేషాలు మాత్రమే మాట్లాడుకున్నాం. మరి ఈ రహస్య ప్రదేశాలు మనకి విషయం ఒక విషయాన్ని గుర్తు చేస్తాయన్నాను కదా, ఏంటంటే ప్రతి ప్రదేశం వెనక ఒక స్టోరీ అయితే ఉంటుంది డెఫినెట్గా కదా. మరి ప్రతి కథ వెనుక ఒక ప్రశ్న కూడా ఉంటుంది కదా, ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని. మరి ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే అసలైన అన్వేషణ. సో అదనమాట. సో ఎప్పటికైనా సరే ఈ మిస్టరీ ఛేదించేసి అసలు రీజన్స్ ఏంటో మనం ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం. ఇక ఇప్పుడు మీ అందరి కోసం తమ్ముడు ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మన మీకు తెలిసే ప్రోగ్రామ్ స్టేడియం 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని పొన్నపల్లిలో ఈరోజు నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేశారు. ప్రజావేదిక సభలో ప్రసంగించారు. అనంతరం నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హడ్కో ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 UDG జెట్టింగ్ వాహనాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. మెగా పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గత రాత్రి శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 830 గ్రామాల్లో పోలీసు అధికారులు సిబ్బంది పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టి రాత్రి బస చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా గార మండలం కళింగపట్నం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో 2,55,107 మంది పింఛన్నుదారులకు 112.49 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అందిస్తున్నట్లు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలో పింఛన్లను ఇంటింటికి వెళ్లి ఈరోజు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపట్టడం జరిగిందని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. రంపచోడవరం మండలంలోని పెద్ద గెద్దాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఈరోజు పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ ఆదేశించారు. నోటీసులు జారీ చేసి హియరింగ్ల నిర్వహణ, క్లెయిమ్స్ పెండింగ్ తదితర అంశాలపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన ఈరోజు సమీక్షించడంతో పాటు గత నెల 27 నుంచి 31 వరకు ఇందుకు సంబంధించి జరిగిన వినతుల పురోగతిని పరిశీలించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతోనే విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ ఎంఎం నాయక్ వెల్లడించారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి గౌతమి విశాఖ కలెక్టర్ అభిషేక్ కిషోర్లతో కలిసి కలెక్టరేట్లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: Listening to Vivid Bharati FM 100.

101.3. నేను మీ ఆర్జే తేజు. 1:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి ఈ రోజు ధీరాలో మన భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర రంగంలో గొప్ప కృషి చేసిన ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త, అంటే బయోకెమిస్ట్ అని పిలుస్తాం కదా, సో ఆవిడ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆవిడ కమల సోహోని గారు. భారతీయ మహిళలు శాస్త్ర పరిశోధనల్లో ముందుకు రావడానికి ఆమె ఒక మార్గదర్శకురాలిగా నిలిచారని చెప్పాలి. మరి కమల సోహోని గారి గురించి కొన్ని విశేషాలు ఈ రోజు ధీరాలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు పోషకాహార వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయాయి. సో న్యూట్రిషన్ వీక్ అన్నమాట. దీనికి సంబంధించింది కూడా చెప్తాం, చెప్పుకుందాం. సో మరి కొంచెం ఈ టాపిక్ అదే దానికి రిలేటెడ్ అనమాట. కమలా సోహోని గారి గురించి కూడా మాట్లాడుకుంటూ అలాగే పోషకాహార వారోత్సవాల గురించి కూడా చెప్పుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:11 అయిపోయింది కదా. మరి బ్యూటిఫుల్ సాంగ్ ఆర్య నుంచి వినేశాము. నేను మీ ఆర్జే తేజు. ఇక కమలా సోహని గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం అన్నాను కదా. సో 1911లో ఎంపీలోని ఇండోర్లో జన్మించారు కమలా సోహని గారు. మరి ఆవిడ తండ్రి నారాయణరావు భగవత్, మరి అలాగే మామగారు మాధవరావు భగవత్, మరి వీళ్ళిద్దరూ కూడా రసాయన శాస్త్రవేత్తలు అన్నమాట. అయితే ఫ్యామిలీలోనే శాస్త్రంపై ఉన్న ఆసక్తి వల్ల ఏంటంటే ఆమె కూడా ఆ శాస్త్రం మీద ఆసక్తి అయితే కలగడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా. సో దాంతో కమలా గారు మంచిగా స్టడీస్లో రాణిస్తూ ఇక బాంబే యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో పట్టా పొందారు. తర్వాత అసలు ఆ రోజుల్లో మహిళలు చదువుకోవడమే చాలా తక్కువ కదా. పైగా ఇండియాలో చూసుకుంటే శాస్త్ర పరిశోధనా సంస్థల్లో మహిళలకు అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పరిశోధన చేయడానికి కమలా గారు దరఖాస్తు చేసుకున్నప్పుడంట అప్పటి డైరెక్టర్ సర్ సివిఎస్ రామన్ గారు, సో అప్పుడు డైరెక్టర్ సివి రామన్ గారు, ఆయనైతే ఫస్ట్ అసలు ఆమెకు అవకాశం కూడా ఇవ్వడానికి నిరాకరించారంట. ఇక తర్వాత కమలా గారు మాత్రం అస్సలు వదలకుండా ఎంతో పట్టుదలతో అవకాశం అయితే పొందారు తర్వాత. సో మొత్తానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పరిశోధన చేయడానికి మాత్రం ఆవిడ జాయిన్ అవ్వడం జరిగింది. సో తర్వాత ఏమైంది తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఆజాద్ ఫిలిం నుంచి ఈ సాంగ్ వింటూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
3: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
4: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
5: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
6: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
2: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
7: ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ధి నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల

0: సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలతో పాటు రెండు ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. వార్తల వివరాలు. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని ఈరోజు ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ది సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి 7.8% గ్రోత్ దేశ్ ఖుషియో సే భర్ గయా దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే ఉన్కే పురుషార్థ కే లియే ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై దునియా యుద్ధ మే డుబీ హుయి చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ విశ్వ సంకటో సే గిరా హువా సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా.
0: భారత్ 7.8% జీడిపి వృద్ది నమోదు కావడం దేశ ఆర్థిక బలానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి దేశంలో ఆర్థిక బలోపేతం, డిజిటల్ పరివర్తన, మౌలిక సదుపాయాల అభివృద్ది, స్వావలంబన దిశగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. యువతను ఆవిష్కరణలు, వ్యవస్థాపకత వైపు ప్రోత్సహిస్తూ భారత్ను బలమైన, స్వయం సమృద్ది గల, భవిష్యత్తుకు సిద్దమైన దేశంగా తీర్చిదిద్దుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పొన్నపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూరులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తూ
2: అనేక సంస్కరణలకు నంది పలికాం, అనేకమైనటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చాం, జన్మభూమి తీసుకొచ్చాం, శ్రమదానం తీసుకొచ్చాం, ప్రజల పాలన తీసుకొచ్చాం, నీరు చెట్టు గాని ఇలాంటి ఒకటి కాదు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. పేదవాళ్ళకి చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉందని చెప్పా. ఒక స్వయం సహాయక సంఘం నేను ఆ రోజు పిలిపించాను, రూపాయి మీరు పొదుపు చేయండి, నేను ఒక రూపాయి ఇస్తా. పొదుపు ఉద్యమానికి నాంది పలికాం.
0: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్టింగ్కు రైల్వేశాఖ ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ హాల్టింగ్ సౌకర్యంతో అనపర్తి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులకు ఈ రైలు హాల్టింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లు అందిస్తోందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 61,92,000 మందికి పైగా లబ్దిదారులకు 2,693,90,00,000 రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడిస్తూ
3: పెన్షన్ల పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000కి పెంచి వారింటికి వెళ్లి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చి నుంచి జరుపుతున్నాం. ఈ నిడదవోలు మున్సిపాలిటీలో మనకి సెప్టెంబర్ నెలకి గాను 4,081 పెన్షన్లు 1,83,34,000 రూపాయలు మనం ఈ పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కొత్త పెన్షన్లు కూడా సెప్టెంబర్ నెలాఖరు గానీ అక్టోబర్ లో గానీ వాటి మీద కూడా కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
0: రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఈరోజు వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయి పడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగమనేని రమేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే 1,20,00,000 రూపాయలతో కొనుగోలు చేసిన 2 పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
4: ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని గత ప్రభుత్వం దాన్ని ఇట్లే చేయకుండా ఆపేసింది. ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి మళ్ళా దానికి తీసుకొచ్చారు. అదేవిధంగా అమృత్ 2.0 స్కీమ్ 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైవ్ చేశాం. ఈ రోజు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఫస్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రానికి ట్యాక్సులు రావాలంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ రావాలా.
0: మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏలూరును నిలిపేలా కృషి చేస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రజల్లో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల సమాచారం కోసం హెల్ప్ లైన్ 1,44,46, ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1,972 ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఎస్ఐఆర్ పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని, ఫారం 7 దరఖాస్తులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 3 అక్టోబర్ తుది ముసాయిదా ప్రచురించే వరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి కనీసం 50%కి పైగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్ కిషోర్ ఆదేశించారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో జరగనున్నాయి. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు 1 అక్టోబర్ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
7: SBI, the bank of every Indian.
8: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అభినందన ఫిల్మ్ నుంచి వినేశాను కదా. 1:36 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే మనమైతే కమలా సోహోని గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే చిన్నతనంలోనే ఆవిడ ఫ్యామిలీలోనే శాస్త్ర రంగంలో ఉన్నారు, చాలా మంది రసాయన శాస్త్రవేత్తలు ఉన్నారు కాబట్టి అదే ప్రభావం ఆవిడ మీద కూడా పడటం. సో బాంబే యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రాల్లో పట్టా పొందడం జరిగింది. ఇక తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాత్రం పరిశోధన చేయడానికి ఆవిడ జాయిన్ అయ్యారు కదా. ఇక తర్వాత ఏం జరిగింది, కొన్నాళ్లకు ఆమె ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధన చేశారు. ఇక అక్కడ ఆమె సైటోక్రోమ్ సి అనే ఒక ప్రోటీన్ మీద పరిశోధన చేయడం స్టార్ట్ చేశారు. ఇదేంటంటే కణాల్లో శక్తి ఉత్పత్తికి సంబంధించిన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో కమలా సోహోని గారు తన పరిశోధన ద్వారా మొక్కలు, ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువలు, మానవ ఆరోగ్యానికి వాటి సంబంధంపై కూడా ముఖ్యమైన కృషి చేశారు. మరి ఆమె చేసిన మోస్ట్ యూజ్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటో తెలుసా? తాటి లేదా ఖర్జూర చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్లు, ఖర్జూర చెట్లు, వాటి నుంచి లభించే నీర, దాంట్లో అయితే విటమిన్ సి అండ్ ఇతర పోషకాలు ఉన్నాయి అని చెప్పేసి అధ్యయనం చేయడం జరిగింది. సో విటమిన్ సి పోషకాలు ఉన్నాయి అని ఈ ఖర్జూర చెట్ల ద్వారా, దానిలో లభించే నీర అనే ఒక పార్ట్ ద్వారా ఆవిడ కనుగొనడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఏంటంటే పేద ప్రజలు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇంకా వీళ్ళకి ఏంటంటే తక్కువ ఖర్చుతోనే పోషకాహారం అందించడంలో ఈ నీర అనేది ఎంతో ఉపయోగపడే అవకాశాలను ఆమె పరిశోధించడం జరిగింది. సో ఇలా కమలా సోహోని గారు అయితే మాత్రం తన లైఫ్ టైంలోనే చూసుకుంటే శాస్త్ర పరిశోధనలో పాటుగా ప్రజల ఆరోగ్యం గురించి, పోషకాహారంపై కూడా ఎన్నో సేవలు చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఆవిడ రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకున్నారు దీనికి గాను. సూపర్ కదా. మరి కమలా సోహోని గారి లైఫ్ చూస్తే కనుక మనకి అర్థమయ్యేవేంటో తెలుసా? ఒక 3 లైన్స్ అయితే ఉన్నాయండి అర్థం చేసుకోవడానికి. సో ఏంటంటే అవి, అవకాశం లేకపోతే అవకాశాన్ని సాధించాలి. ఎలా అయితే సివి రామన్ గారు ఆవిడని ఫస్ట్ వద్దన్నారు, తర్వాత పట్టుదలతో వదలకుండా అలా కృషి చేస్తూ మొత్తానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో పరిశోధన చేయడానికి ఆవిడ మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. సో అవకాశం లేకపోతే ఆ అవకాశాన్ని సాధించి తీరాలి. సో ఈ పాయింట్ మనం రియలైజ్ అవ్వచ్చు, అంటే నేర్చుకోవచ్చు. అలాగే ఇంకొకటి, పట్టుదల ఉంటే అడ్డంకులను అధిగమించవచ్చు. సో ఇది కూడా మనం ఆవిడ లైఫ్ని చూసి తెలుసుకోవాల్సిన పాయింట్. అలాగే విజ్ఞానం అనేది సమాజానికి ఉపయోగపడినప్పుడే దాని అసలైన విలువ అనేది తెలుస్తుంది. సో అందుకే కమలా సోహోని గారిని భారతదేశంలోనే మొదటి తరం మహిళా శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తిస్తారు తెలుసా. సో ఆమె విజయగాథ నేటికి యువతకు, ముఖ్యంగా శాస్త్ర రంగంలోకి రావాలనుకునే మహిళలకు గొప్ప ప్రేరణ అని చెప్పచ్చు. సో అది విషయం. అండ్ ఇంకా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడతాను న్యూట్రిషన్ వీక్ గురించి. సో తెలుసుకుందాం, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
6: ఏమైందమ్మా అలా ఉంటే?
5: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
6: ఆ కావాలి.
5: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా,

0: భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అండ్ ప్రెసెంట్ అయితే అసలు న్యూట్రిషన్ వీక్ లో ఉన్నాం. సరే, అది పక్కన పడేస్తే మామూలుగా టీనేజ్ గర్ల్స్ హెల్త్ విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. వాళ్లలో మెయిన్గా పోషకాహార లోపం అయితే కనిపిస్తుంది. సో చిన్న వయసులోనే, ఇప్పుడు ఒకప్పుడు ఫుడ్తో పోలిస్తే ఇప్పుడు ఫుడ్ అంతా కూడా చేంజ్ చాలానే ఉంది కదా, చేంజెస్ చాలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా మనము నీరసం పడిపోవడం, ఊరికే ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ రావడం, సో ఇలా జరుగుతున్నాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, మెయిన్గా టీనేజ్ గర్ల్స్. ఎందుకంటే టీనేజ్లో మెయిన్గా గర్ల్స్లో చాలా హార్మోనల్ చేంజెస్ అయితే వస్తాయి. కాబట్టి ఈ వయసులో సరైన పోషకాహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్లిమ్గా ఉండాలి, బాగుండాలి, అందంగా ఉండాలి, ఎక్కువ ఫ్యాట్ ఉండకూడదు బాడీలో అని చెప్పేసి చిన్న వయసులోనే టీనేజ్ నుంచే మీరు డైట్లు, అలా డైట్ల పేరుతో సరిగ్గా భోజనం చేయకుండా ఉన్నారు అంటే అనవసరంగా హెల్త్ ఇష్యూస్ బారిన పడాల్సి వస్తుందన్నమాట. సో ఏదేమైనా ఫుడ్ మాత్రం మనం ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తినమన్నారు కదా అని మళ్ళీ ఎక్కువ మోతాదులో ఏదో తీసుకోవడం కాదు. సో దీనికంటూ ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మెయిన్గా మీరు తీసుకోవాలి అనేది మాత్రం చిన్న చిన్న పాయింట్స్ నేను కొన్ని చెప్తాను. సో అవేంటో తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ధీరో ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం అండ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. 1:56 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక మనమైతే టీనేజ్ గర్ల్స్ లో పోషకాహార లోపం లేకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కాలేజెస్ స్కూల్స్ అంటూ ఎర్లీగా స్కూల్ టైం అయిపోతుంది, కాలేజ్ టైం అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లేవన్నా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు డే అంతా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండాలి అంటే మెయిన్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అసలు మానేయకూడదు అనమాట. బ్రేక్ఫాస్ట్ చేస్తేనే మీరు మిగతా డే అంతా ఇంపాక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంపాక్టే కనపడుతుంది అంటూ ఉంటారు కదా. బ్రేక్ఫాస్ట్ మహారాజులాగా చేయాలి, మధ్యాహ్నం లంచ్ ఏమో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగా, నైట్ డిన్నర్ పేదవాడిలాగా. సో ఇలాంటివి చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం అంటే వింటూ ఉంటాం. సో మెయిన్గా బ్రేక్ఫాస్ట్ అనేది అసలు స్కిప్ చేయకూడదు అనమాట. ఇడ్లీ దోశ ఉప్మా ఓట్స్ ఎగ్స్ మిల్క్ ఫ్రూట్స్, సో ఇలాంటివి పోషకాహారం ఉన్నవి మాత్రమే కంపల్సరీగా తీసుకోవాలి, అప్పుడు డే అంతా యాక్టివ్గా ఉంటారు. ఇంకా డైలీ ఫ్రూట్స్ అండ్ వెజీస్ ఆకుకూరలు సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్లో అని కాదు, మెయిన్గా లంచ్ అండ్ డిన్నర్లో కానివ్వండి. సో ఫ్రూట్స్ వెజీస్ ఆకుకూరలు ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్గా టీనేజ్ గర్ల్స్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా, సో ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి అంటే ఐరన్ సమపాలల్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి. సో అవి మీరు చూసుకొని ఏ ఐటమ్స్లో అయితే ఐరన్ లభిస్తుందో పుష్కలంగా, సో అవి మాత్రం తీసుకుంటూ ఉండండి డెఫినెట్గా. అండ్ ఇంకా అంటే ప్రతి ఒక్క ఐటమ్ గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేంత టైం కూడా లేదు కాబట్టి, అండ్ ఇప్పుడు మనకి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, ఒకసారి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకొని ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా చెప్తారు. అండ్ ఇంకా విటమిన్ సి కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ టీనేజర్స్ అవ్వనివ్వండి, పెద్దవాళ్ళు అవ్వనివ్వండి, ఎవరైనా సరే ప్రోటీన్ ఫుడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో జంక్ ఫుడ్ కాస్త తగ్గించేసి మిల్లెట్స్ హెల్దీ స్నాక్స్ అయితే తీసుకుంటూ ఉండాలి. ఇంకా బాడీకి తగినంత నీరు అయితే అందిస్తూ ఉండాలి. సో టైంకి నీరు కూడా తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ టీనేజ్లో ఏంటంటే కఠినమైన డైట్ చేయడాలు, భోజనం మానేయడాలు అస్సలు అయితే మంచిది కాదు. కాబట్టి సన్నగా ఉండడం కంటే ఆరోగ్యంగా ఉండటమే మంచిది, ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అని మాత్రం దృష్టిలో పెట్టుకొని హ్యాపీగా హెల్దీగా ఉండండి. సో ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. ఇక ఈ 1 వీక్ పాటు కూడా న్యూట్రిషన్ వీక్లో ఉన్నాం కాబట్టి సో పోషకాహారం గురించి చాలా చోట్ల మనకి అవగాహన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పోషకాహారం తీసుకోవాల్సిందే, సో అది ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం అని చెప్పేసి చాలా చోట్ల అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అది విషయం. ఇక 1:59 అయిపోయింది, ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. అండ్ ఇక తర్వాత సందర్శన నడిలో కలుసుకుందాం. ఇక్కడ 2 గంటలకు ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు న్యూస్ అయితే వింటాం. సో వింటూ ఉండండి, ఇంగ్లీష్లో న్యూస్ అయితే వస్తాయి. సో స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: పాటుగా
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
3: 101.9. Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the Midday News. The headlines. Prime Minister Narendra Modi addresses 26th SEO summit, calls for an end to double standards on terrorism. Indian Railways approves 170 crore rupees for coverage 4.0 on the remaining

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 2:25 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి సందరేసినటి ప్రోగ్రామ్ లోకి మనమైతే వచ్చేస్తున్నాం. ఇక ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్

లో నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడిగేస్తాను ఈ రోజు మన షోలో. మరి సందర్శ స్టడీలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ 8662438114 నెంబర్కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ని టైప్ చేసి పంపించేయచ్చు. మరి ఇక ఒక సాంగ్ తర్వాత ఈ రోజు మన సందర్శ స్టడీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది అడిగేస్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఇస్ యువర్ RJ తేజు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: ek zamane se kahani hai suna rahi aakashwani. फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.
3: FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు. ఇక సందరేస్ నటి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఈ రోజు మన షోలో ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొన్నాడు, దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు, తర్వాత మళ్ళీ అదే ఆవును 1300 రూపాయలకి మళ్ళీ కొన్నాడు, ఇక తర్వాత దాన్ని కాస్త 1600 రూపాయలకి అమ్మేశాడు. అయితే మొత్తంగా ఆ వ్యక్తికి ఎంత లాభం వచ్చినట్టు? సో విన్నారా, ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొన్నాడండి. ఫస్ట్ 900 రూపీస్కి కొన్నాడు, తర్వాత దాన్ని 1200 రూపీస్కి అమ్మేశాడు, మళ్ళీ అదే ఆవును 1300 రూపీస్కి కొన్నాడు, దాన్ని ఈసారి 1600 రూపీస్కి అమ్మేశాడు. సో మొత్తంగా ఆయనకు వచ్చిన లాభం ఎంత? సో తెలిస్తే ఆన్సర్ పంపిస్తూ ఉండండి 8662488114 నెంబర్కి. మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ని టైప్ చేసి పంపించేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

స్కైది నెంబర్ 150 సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ఇక సందరేసినరి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను. ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొన్నాడు, దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు. తర్వాత అదే ఆవును 1300 రూపాయలకి మళ్లీ కొన్నాడు. తర్వాత దాన్ని 1600కి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి ఎంత లాభం వచ్చింది? మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి అన్నాను కదా. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, బాగున్నారా మేడం అంటున్నారు. ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా. కానీ ఆన్సర్ రాలేదు. ఎస్, నేను బాగున్నానండి. మస్తాన్ అండ్ ఫ్యామిలీ, హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే తేజు గారు అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కానీ మీరు కూడా ఆన్సర్ పెట్టలేదు. సో ఇది మీరు నేను క్వశ్చన్ అడక్క ముందు పెట్టిన మెసేజ్ లాగా ఉంది. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, తేజుజీ మై ఆన్సర్ ఈజ్ అంటూ పెట్టారు. కానీ కొంచెం దగ్గరగా వచ్చి మళ్ళీ రాంగ్ ఆన్సర్ పెట్టారండి. సో మీ ఆన్సర్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ పంపించారు. ఏమని వచ్చిందంటే, మెసేజెస్ ఏంటో నెట్వర్క్ ప్రాబ్లమా, మొత్తానికి కొన్ని ఓపెన్ అవ్వట్లేదు సరిగ్గా. సగమే వచ్చింది మీ మెసేజ్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు సగమే వచ్చింది. ఇంకొక మెసేజ్ వచ్చినప్పుడు నేను చెప్తా. ప్రసాద్ గారు పాలకొల్లు నుంచి మెసేజ్ పంపించారు, హాయ్ తేజు అంటూ ఆన్సర్. కానీ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నేతాజీ మస్తానీ, అలాగే గౌస్ భాషా, ఆశ్విక్, అశ్వక్ నాయుడుపేట నుంచి మెసేజ్ పంపించారు, నెల్లూరు జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ గారు యూకే నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. సరిగ్గా పంపించలేదు కొంతమంది అయితే మాత్రం. మెసేజెస్ ఆర్ వెయిటింగ్ అని వస్తుంది ఏంటో. సరే, నేను ఇంకా మిగతావి చూస్తాను. ఎంఎస్ దుర్గారావు గారు సగం అయితే కరెక్ట్ ఆన్సరే పెట్టారు. నిజాంపేట విజయ్ కుమార్ గారు నిజాంపేట జిల్లా మెదక్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాంగ్ అండి. వివి రెడ్డి గారు ఏపీ, వివి రెడ్డి గారు పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫ్రమ్ ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా.

నెక్స్ట్ మెసేజ్. మస్తాన్ అండ్ ఫ్యామిలీ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రణదీప్, రణదీప్ కాదు, లతా ఫ్రమ్ ఉయ్యూరు, లతా ఫ్రమ్ ఉయ్యూరు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా వస్తున్నాయి మెసేజెస్ అయితే మాత్రం మీరు పంపిస్తూ ఉండండి, నేను సాంగ్ తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తాను. కొన్ని మెసేజెస్ ఏంటో వెయిటింగ్ ఫర్ ద మెసేజ్ అని ఇట్లా వస్తుంది. సరే, ఒక సాంగ్ తర్వాత మిగతా మెసేజెస్ అన్నీ కూడా చదువుతాను, ఈరోపు రిఫ్రెష్ అవుతాయి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు విపిన్ భారతి ఎఫ్ఎం 101.3 కిక్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నసారు కదా. అయితే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే మీరు పంపించినవి రీచ్ అవ్వడానికి కాస్త ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఏం పర్వాలేదు, మీ మెసేజెస్ అయితే నేను ఖచ్చితంగా చదివి వినిపిస్తాను. బట్ ఈలోపు కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈలోపు నేను ఒకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తాను, ఓకేనా? సో ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొంటే దాన్ని 1200 రూపీస్కి అమ్మేశాడు. తర్వాత అదే ఆవును 1300 రూపీస్కి మళ్ళీ కొన్నాడు. తర్వాత దాన్ని 1600 రూపాయలకి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి వచ్చిన లాభం ఎంత అని అడిగాను కదా. చాలా సింపుల్ క్వశ్చన్, సరిగ్గా వింటే ఆన్సర్ ఈజీగా అర్థమైపోతుంది. మరి మీరు విన్నప్పుడు ఇప్పుడు ఆన్సర్ అర్థమైపోయి ఉంటే కనుక ఇప్పుడు వింటున్న వాళ్ళు డెఫినెట్గా ఆన్సర్స్ పంపించవచ్చు. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయ ఉత్పత్తి జీడీపీ 7.8% వృద్ధి నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ధి సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని ఈరోజు ఆయన పంచుకున్నారు. భారత్ 7.8% జీడీపీ వృద్ధి నమోదు చేయడం దేశ ఆర్థిక బలానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఇంకా బాగా జరగాలని అందుకోసం సలహాలు సూచనలు చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లు అందిస్తోందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఈరోజు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా

92,000 మందికి పైగా లబ్ధిదారులకు 2,693,90,00,000 రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్కు హాల్టింగ్కు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ హాల్టింగ్ సౌకర్యంతో అనపర్తి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని చెప్పారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28,00,000 రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈరోజు ప్రారంభించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీళ్లే కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మీ మెసేజెస్ అయితే ప్రజెంట్ రావట్లేదు కాబట్టి నేనైతే అన్ని చదవలేకపోతున్నాను. సో మెసేజెస్ రీచ్ అయిన తర్వాత వన్స్ రీచ్ అయితే గనక మాకు డెఫినెట్ గా చదివి వినిపిస్తాను. అండ్ ఇందాక ఫస్ట్ నేను అడిగినప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్స్ కొంతమంది పంపించారు, నేమ్స్ అయితే కొన్ని చదివాను కదా. సో వాళ్ళందరూ మోస్ట్లీ కరెక్ట్ గానే గెస్ చేసి పంపించారు. సో ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి ఫస్ట్ కొన్నాడు, తర్వాత దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు, తర్వాత అదే ఆవును 1300కి మళ్లీ కొన్నాడు, తర్వాత దాన్ని 1600కి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి వచ్చిన లాభం ఎంత అని అడిగాను కదా, 600 అనమాట. సో ఫస్ట్ 900కి కొన్నాడు, 1200కి అమ్మేశాడు, అక్కడ 300 లాభం. మళ్ళీ 1300కి కొన్నాడు, తర్వాత 1600కి అమ్మేశాడు, ఇక్కడ ఇంకొక 300. సో ఆ 3 3 6 6 అనమాట ఆన్సర్, 600. సో కొంతమంది ఆన్సర్స్ కరెక్ట్ గానే గెస్ చేసి పంపించేస్తారు. సో ఇక వన్స్ ఈ ప్రాబ్లమ్ టెక్నికల్ ఇష్యూ అంతా క్లియర్ అయిన తర్వాత మీ మెసేజెస్ కనుక రీచ్ అయితే డెఫినెట్ గా చదివి వినిపిస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మీ మెసేజెస్ ఏవి రీచ్ అవ్వలేదు అన్నాను కదా, సో మొత్తం ఇప్పుడైతే వచ్చాయి, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో మీ మెసేజ్లన్నీ కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి అన్నీ కూడా. సో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ 600 అని చెప్పి పెట్టేశారు. ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు హాయ్ తేజు అంటూ ఆన్సర్ పంపించారు. తర్వాత బ్రహ్మరా శర్మ గారు బాలాజీ నగర్ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. కాల శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, ఎస్ అందరు కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఇక నేతాజీ మస్తానీ గౌస్ బాషా అశ్వక్ నాయుడుపేట నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు గారు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. తర్వాత నిజాంపేట నుంచి విజయ్ కుమార్ గారు మెసేజ్ పంపించారు. ఆన్సర్ 500 అంటున్నారా, కాదండి 600. నేను ఆన్సర్ కూడా ఆల్రెడీ రివీల్ చేసేసాను కూడా. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్

కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అక్తర్ అండ్ వలీ బాషా ఇమాంబి గారు. సో ఇక అందరూ కూడా కరెక్ట్గానే పెడుతున్నారు కాబట్టి నేను మెయిన్గా నేమ్స్ అయితే చదువుతాను, ఓకేనా? సో ప్రీవియస్ క్వశ్చన్ కనమాట ఇది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. తర్వాత కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు. తర్వాత నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట, అనంతపూర్ డిస్టిక్. గడ్డం అంకయ్య గారు, బందరుపల్లి, నెల్లూరు జిల్లా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ఎం మురహరి యశోద జానకిరాజు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి అనమాట మెసేజ్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి. పుట్టుపాక నుంచి తిరుమలయ్య గారు, ఆండాలు గారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసురెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా గారు. ఎండి ఫజల్ నగర్ నుంచి కర్నూలు జిల్లా నుంచి ఓకే ఎండి ఫజల్ గారు. శరత్ వల్లభనేని ఫ్రమ్ కానూరు, విజయవాడ. పడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఓకే, ఇంకా వస్తున్నాయి మెసేజెస్ అయితే. దస్తగిరి సంధ్య గారు ఫ్రమ్ ప్రొద్దుటూరు, కడప జిల్లా. పూజారి ధనుంజయ్ గారు, సిండికేట్ నగర్, పెద్దమ్మగుడి దగ్గర. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. రాజోల నుంచి జయన్న గారు. నున్ను నుంచి శోభరాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవిరాష్, రియాన్ష్, రుత్విక. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల. సో మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుండి. కేవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి గారు ఫ్రమ్ పాలకొల్లు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్. దీప్తి గారు ఫ్రమ్ పెనుమోలి. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు. గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. గాయత్రి ఫ్రమ్ తిరుపతి. పోలపెల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్, దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తజావలి గారు. వి వెంకటరెడ్డి గారు. తర్వాత ఫణి సత్యశ్రీ గారు ఫ్రమ్ యూకే. కిషోర్ గారు ఫ్రమ్ నంద్యాల. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్, వనపర్తి డిస్టిక్ నుంచి. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా ఇవన్నమాట. సో ఇందాక చెప్పాను కదా, సిగ్నల్ ఐ మీన్ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నేను మెసేజెస్ ఏవి కూడా నాకు రాలేదు, సో చదవలేకపోయాను. ఇప్పుడే వచ్చాయి, సో అన్ని మెసేజెస్ అయితే చదివి వినిపించేశాను. ఎనీహౌ, ఈ క్వశ్చన్ ఇక్కడతో మనం అలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మనకి మెసేజ్ శ్రీ రామకృష్ణయ్య గారు మెసేజ్ పంపించారనమాట, రాజశేఖర్, రేవతి వీళ్ళందరూ కూడా. ఓకే, సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే,

సో చాలా ఈజీ క్వశ్చన్ అడిగేస్తాను. మహాభారతం గనక తెలిసిన వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది కూడా. సో ఘటోత్కచుడు తెలుసు కదా, భీముడి కుమారుడు, భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు. మరి ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు కదా, సో ఆయన పేరేంటి? సో విన్నారు కదా, ఘటోత్కచుడి కొడుకు పేరు ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని 8666-24888-14 నెంబర్కి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. కృష్ణ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేశారు. నేను అడిగాను ఘటోత్కచుడి కొడుకు పేరు ఏంటి, సో చాలా ఈజియెస్ట్ ఆన్సర్ అనమాట. మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నిజాం మధ్యలో ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్కి 600 అని చెప్తూ, అలాగే ఇప్పటికి క్వశ్చన్కి కూడా ఏదో టైపింగ్ అనమాట. చూద్దాం. పడిన జోగనంద్ర కాలనీ నుంచి చెప్పాలి.

రాజు గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. తర్వాత హలో తేజమ్మ లంచ్ అయిందా అంటూ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే రాంగ్ అండి. రాజుల నుంచి జయన్న గారు, ఓకే సో మీరు సెకండ్ నేమ్ పెట్టారా, ఓకే ఎవరు మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి గారు కరెక్టే. రాజుల నుంచి జయన్న గారు కూడా ఓకే కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. డి బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్, కానీ రాంగ్ అండి ఆన్సర్ మీది. అక్కరపాక నుండి రమా గారు, సుధాకర్ గారు కరెక్ట్ ఆన్సర్. ఆంజనేయ సారీ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఒక పేరైతే కరెక్ట్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. జల్లా జయరామ్ గారు, సరస్వతి గారు పదిపుట్ల బయల పాకాల మండలం, కానీ ఆన్సర్ అయితే రాంగ్ అండి. పాలెం పోలయ్య గారు ఆల్గడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ అండ్ చరణ్ సౌమ్య అంజలి కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమా మహేశ్వరరావు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ అండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. రాజేష్, అంబిక, ప్రేమసాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉదయగిరి నుంచి అనుష, డానియల్ మెసేజ్ పంపించారు ఓకే. ఓకే 600 అనేది కూడా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టారు. సో నాకు చెప్పాను కదా ఇందాక సమ్ ప్రాబ్లం వల్ల మెసేజెస్ చాలా వరకు రీచ్ అవ్వలేదు, కొన్ని అయితే లేట్గా వచ్చాయి. సో లేట్గా వచ్చిన వాటి వరకు అన్నీ చూసి చదివేశాను కూడా ఆల్మోస్ట్ ఓకే. రేవతి రాజశేఖర్ వడియ వేదాయపాలెం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య కూడా మెసేజ్ చేశారు కరెక్ట్గా. తర్వాత ఓకే కిషోర్ గారు నంద్యాల నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. రాయచూర్ జిల్లా నుంచి ఎల్లప్ప యాదవ్ గారు మెసేజ్ చేశారు కరెక్ట్గా. శోభరాణి గారు నున్న నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు కరెక్ట్గా. వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ కరెక్ట్ ఆన్సర్ అండి. రామలకోట నుంచి దుబాయ్ భాష అబ్దుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కరెక్ట్గా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో విజయ్ కుమార్ నిజాంపేట నుంచి మెసేజ్ పంపించారు. కనకారావు గారు ఫ్రమ్ పెటనా కరెక్ట్ ఆన్సర్. గ్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు కరెక్ట్గా. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మూసాపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలిపల్లి నుంచి జరిపోతులు బుచ్చయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కూనపురెడ్డి రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట్ గారు కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య, ఇందాక వచ్చింది కదండి మెసేజ్ ఓకే సో కరెక్ట్గా పెట్టారు మీరు. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా కరెక్ట్ ఆన్సర్. గోవర్ధన్రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా నుంచి వచ్చిన మెసేజ్ అనమాట ఇది. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రియా శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా ఓకే. సో వచ్చిన మెసేజ్ అన్నకను అన్నీ కూడా చదివి వినిపించేశాను, అందరు కూడా కరెక్ట్గా గెస్ట్ చేశారు. నేనైతే మెయిన్గా మనం
యుద్ధం టైంలో

కానివ్వండి, మెయిన్గా ఘటోత్కచుడి కొడుకు పేరు మనం వింటూ ఉంటాం భారతంలో. సో ఆయన అసలు యాక్చువల్ పేరు ఏంటి అని అడిగాను కదా. సో ముగ్గురు కొడుకులు ఉన్నారు, ముగ్గురు పేర్లు అవసరం లేదు, నేను ఒకళ్ళదే అడిగాను, మనం ఎక్కువగా విన్న పేరు. సో సుభాషిణి గారు ఈనమడుగు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారనమాట. ఓకే, సో బార్బరికుడు, సో బార్బరిక్ ఈజ్ ద ఆన్సర్. ఘటోత్కచ్ సన్ నేమ్ బార్బరిక్, మనం తెలుగులో ఘటోత్కచుడు బార్బరికుడు అని అంటాం అదనమాట. 3:37 అయిపోయింది క్లాక్లో టైం చూస్తే. సో ఇక నెక్స్ట్ అయితే నేను ఒక ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగేస్తాను.

సో ఒక సినిమా డైలాగ్ అయితే చెప్తాను, అది ఏ ఫిల్మ్లో అయి ఉంటుందో మీరు గెస్ చేయాలి, ఓకేనా? ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు. సో ఇది చాలా ఎమోషనల్గా వచ్చే డైలాగ్ అనమాట, ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతూ ఒక సినిమాలో డైలాగ్ అనమాట ఇది. అంటే గొప్ప వ్యక్తి అంటే హీరో గురించి మాట్లాడుతూ, ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు అని చెప్పి చెప్పిన డైలాగ్. సారీ, ఈ డైలాగ్ను వినబట్టి మీరు ఏమైనా ఆలోచించారా? సో ఎక్కడ ఏ సినిమాలో విన్నట్టుగా ఏమైనా గుర్తొస్తుందా? సరే, గెస్ట్ చేసి నాకు పంపించేసేయండి సినిమా పేరేంటో. సో విన్న వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇంకా మనమైతే విన్నాం కృష్ణం వందే జగద్గురు సినిమా నుంచి సాంగ్ అయితే 3:45 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని ఒక చిన్న డైలాగ్ అయితే అడిగాను కదా, అది ఏ సినిమాలోది గెస్ట్ చేయండి పంపించండి అన్నాను. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తు పెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు. సో ఆ ఒక్కరోజు చాలు అని చెప్పేసి చెప్పించుకున్న ఆ హీరో ఎవరబ్బా, ఇంతకీ సినిమా పేరేంటి? చాలా మంది కరెక్ట్ గానే గెస్ట్ చేసి పంపిస్తున్నారు. మొత్తానికి కాదర్ వీరేజ్ గారు రాజోలి మండలి నుంచి పెట్టారు, కానీ రాంగ్ ఆన్సర్. పెద్ది అంటున్నారా మీరు? ఎవరు? గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ అండి. చెన్నకేశవ రెడ్డి అంటున్నారు శాంతినగర్ నుంచి, ఒకే ఒక్కడు, రాంగ్ ఆన్సర్. ఇక రాజోలి నుంచి జయన్న గారు మాత్రం కరెక్ట్గా గెస్ట్ చేశారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ ఫాతిమా గారు. ఇంద్రా ఫిలిం అంటున్నారా? కాదండి. సింహాద్రి అంటున్నారు ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట గ్రామం నుంచి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఎస్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాజోలి మండలం నుంచి మనకి మాదిగుండు రాజేష్ గారు, చరణ్ అండ్ సౌమ్య అంజలి పెట్టారు మెసేజ్. కానీ రుద్రమదేవి అంటున్నారా? కాదండి. నాన్నకు ప్రేమతో అంటున్నారు పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు. కాదు. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెద్దమస్తన్రావు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కె సురేంద్రనాథ్ గారు జార్సుగూడ ఒడిశా నుంచి పెట్టారు మెసేజ్. స్టాలిన్ అంటున్నారు కానీ కాదు. అన్ని ఫిలిమ్స్ మీరు ఇప్పుడు చెప్పినవి కూడా సో ఆలోచిస్తే యా కొంచెం ఆ ఫిలిమ్స్ కూడా అయ్యుండొచ్చేమో అనిపిస్తుంది, కానీ కాదండి. నేను అనుకుంటున్నా నేను అడిగిన డైలాగ్ అండ్ మీరు పెట్టిన మూవీస్ అయితే కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు, సూపర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లీడర్ అంటున్నారు ఎల్లప్ప యాదవ్ గారు రాయచూర్ జిల్లా నుంచి, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నాన్నకు ప్రేమతో అంటున్నారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, కానీ కాదు. కడప జిల్లా నుంచి సుండుపల్లి మండలం నుంచి సుబ్బయ్య గారు ఆన్సర్ పెట్టారు. బాలకృష్ణ గారు

అమ్మా ఏదో అయి ఉంటుంది అంటున్నారా? కాదండి, ఉదయగిరి నుంచి అనూష డానియల్ మెసేజ్ చేశారు, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఉంది అనుకుంటున్నాను అంటున్నారు. ఓకే అండి, ఇట్స్ ఓకే, కానీ ఆ ఫిల్మ్ అయితే కాదు. లత గారు ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పెట్టారు మెసేజ్, కానీ రాంగ్ అండి. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబంధు జైనుద్దీన్ పెట్టారు మెసేజ్ నాన్నకు ప్రేమతో అంటూ, కానీ రాంగ్ ఆన్సర్. పెడన నుంచి నరసన్న శివగంగ అందరూ నాన్నకు ప్రేమతోనే ఎక్కువగా పెడుతున్నారు. మీరు కూడా నాన్నకు ప్రేమతో అన్నారు కానీ కాదు. నెక్స్ట్ దారిపనేని సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, పడిపడి లేచే మనసు మూవీ అంటున్నారా? కాదు. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, బిజినెస్ సినిమా అయి ఉంటుందండి అంటున్నారా? బిజినెస్ మ్యానా? కాదు కాదు. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్. దాసరిపాలెం నుండి పోలు శివదాసిరెడ్డి గారు, తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. నాగమణి గారు అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మెసేజ్, ఎం మురహరి, యశోద, జానకిరాజు, కానీ రాంగ్ అండి. సో కోనపరెడ్డి రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. క్లూ ఇవ్వనా? సో ఒక వ్యక్తి 100 సంవత్సరం, ఏంటి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒక మనిషిని, యా ఒక మనిషిని 100 ఏళ్ళు మనం గుర్తుపెట్టుకోవడానికి, ఆ మనిషి 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు అని చెప్పేస్తూ, ఒక హాస్పిటల్లో రాజీవ్ కనకాల గారు విక్రమ్ రాథోడ్ గురించి అత్తిలి సత్యబాబుతో చెప్తున్నాడు డైలాగ్ అనమాట. అర్థమైందా? సో చాలామంది నాన్నకు ప్రేమతో అంటున్నారు కానీ కాదు. రవితేజ గారి డైలాగ్ అని మాత్రం కొంతమంది బాగానే గెస్ట్ చేసేసారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. భీమునిపాడు నుంచి, చిరంజీవి గారి సినిమా అంటున్నారా మీరు? కాదండి. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఇక మెసేజ్లు అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ చదివేశాను నేను, సో అందుకే రివీల్ చేసేసాను. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా గారు, కరెక్ట్ ఆన్సర్. జల్లా జయరామ్ గారు లెజెండ్ ఫిలిం అంటున్నారు కానీ కాదు. రంగారెడ్డి జిల్లా కేవీ రమణమూర్తి గారు, యా కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్, స్పందన గారు, కృష్ణ సంతోష, రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి అబ్దుల్ మన్నాన్ మొబీన్ బేగం గారు, దుబాయ్ బాషా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు కానీ రాంగ్ అండి. మస్తాన్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. ఒక్కడు ఫిలిం అంటున్నారు, మహేష్ బాబు గారు నటించిన ఫిలిం, సుభాషిణి గారు నెల్లూరు నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం నుంచి చరణ్ అండ్ సౌమ్య, మాదిగుండు రాజేష్ పంపించారు సమాధానం, కానీ రాంగ్ ఆన్సర్. ఆత్మగూరు నుంచి ఆదిశేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, రాంగ్ ఆన్సర్. శోభారాణి గారు ఫ్రమ్ నున్నా, కరెక్ట్ ఆన్సర్. దోర్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా నుంచి మెసేజ్ ఎం దేవి గారు, ఆ నలుగురు అంటున్నారు కానీ కాదు. చిలుక నారాయణ గారు, అనసూయ, యమున, జాన్కంపేట, నిజామాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఊటుకూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, కరెక్ట్ ఆన్సర్. కొల్లిపారు నుంచి మౌలాలి గారు, కరెక్ట్ ఆన్సర్. కూనపరెడ్డి రమేష్ బాబు గారు, కరెక్ట్ ఆన్సర్. అనూష గారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ రొద్దుటూరు, కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం, కరెక్ట్ ఆన్సర్. గాయత్రి గారు ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. కామత శంకర్ ఫ్రమ్ రాజోలి, కరెక్ట్ ఆన్సర్. ఓకే, బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి యశోద, జానకిరాజు, ఎం మురహరి, యశోద, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ 2 మెసేజెస్ ఉన్నాయి. నరసన్న గారు, శివగంగ గారు పెడన నుంచి పంపించారు కరెక్ట్గా. ఫాతిమా గారు, మస్తాన్ వలీ ఫాతిమా గారు మార్కాపూర్ నుంచి, కానీ మీరు సమరసింహారెడ్డి అంటున్నారు, కాదండి. సో మొత్తానికి విక్రమ్ రాథోడ్ అని కూడా అన్నాను కదా, సో ఆన్సర్ ఏంటి అంటే విక్రమార్కుడు. రఘుబీర్ సింగ్, సుగుణబాయి ఏలూరు నుంచి కూడా పంపించారు విక్రమార్కుడు అని చెప్పేసి, కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన

వచ్చేసి అన్నీ కూడా ఇవే అనమాట. ఓకే దెన్, సో ఫైనల్గా మీ అందరి కోసం విక్రమార్కుడి నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఈ డైలాగ్ వచ్చేసి విక్రమ్ సింగ్ రాథోడ్ గురించి చెప్పే డైలాగ్ అనమాట, అత్తిలి సత్యబాబుతో. ఓకే దెన్, మరి మీ అందరి కోసం విక్రమార్కుడి నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఇది వాళ్ళకి మన సందేశం నడి వింటూ ఉండండి వివిధ భారతీ FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే రేడియో.

0: రుమ్మితోనే అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
5: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదని, ఉగ్ర వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని, దీని విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు అవకాశం ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ 26వ శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదాన్ని పెంచే పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు పెంచామని, పేదలకు చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తాడేపల్లి మండలం కొల్లకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఎన్హెచ్ఐఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు విజయవాడ ప్రాంతంలోని జాతీయ రహదారుల సమస్యలు, పెండింగ్ పనుల పురోగతిపై అధికారులతో మంత్రి చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హడ్కో ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 UDG జెట్టింగ్ వాహనాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ఎంపీ లింగమనేని రమేష్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏపీఎస్ఆర్టీసీకి టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణికుల ఇంటి వద్దకే బస్సును పంపించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా అధికారిని వి నీలిమ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సదుపాయం విజయవాడ నగర ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. ఏలూరు జిల్లాలో 255107 మంది పింఛన్దారులకు 112.49 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందించామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలో పింఛన్లను ఇంటింటికి వెళ్లి మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే వచ్చేసాం వివిధ ప్రోగ్రాంలోకి. మరి వివిధలో ఈరోజు థీమ్ ఏంటంటే లిరిసిస్ట్ స్పెషల్ సాంగ్స్ అనమాట. మరి ఏ రచయిత పాటల రచయిత, ఏ పాటల రచయిత సాంగ్స్ మనం ఇవాళ వినబోతున్నామో తెలుసా? కులశేఖర్ గారు. సో కులశేఖర్ గారు అందించిన మంచి మంచి సాంగ్స్ మీ అందరి కోసం. అమ్మాయి బాగుంది, ఆడవారి మాటలకు అర్థాల వేరులే, అవునన్నా కాదన్నా, బొమ్మరిల్లు, జమిని, ఇక ఘర్షణ, ఇలా చాలా మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఆయన రాయడం జరిగింది. అమ్మాయి బాగుందిలో అమ్మాయి బాగుంది టైటిల్ సాంగ్ కులశేఖర్ గారు రచించగా ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ అందించారు, ఎస్పి చరణ్ గారు పాడారనమాట. సో ఫస్ట్ అయితే ఈ పాట మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: భారతి FM 101.3.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3. మనమైతే లిరిసిస్ట్ కులశేఖర్ గారి రచనలో వచ్చిన సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. ఇక నెక్స్ట్ మీ అందరి కోసం ఘర్షణ ఫిలిం నుంచి కులశేఖర్ గారి రచనలో టిప్పు అండ్ శాలిని సింగ్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. తర్వాత ఈ సాంగ్ తర్వాత మళ్ళీ హోలీ ఫిలిం నుంచి మీ అందరి కోసం కులశేఖర్ గారి రచనలో ఆర్పి పట్నాయక్ గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. మనసుకి తో

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:50. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

0: ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా?
1: వారితో మీరు రోజూ మాట్లాడుతున్నారా? పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో. ఈరోజు మీ ఆర్జే చేతంతో. సాధారణంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఒకటే అంటారు, ఎందుకంటే చిన్నపిల్లలకు ఏమి చెప్పినా తెలియదు, అర్థం కాదు. పెద్ద వయసు వారికి తెలిసినా చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తారు. ఇంట్లో పెద్ద వయసు వారుంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమైన విషయమే. చంటి బిడ్డలను ఎంత ఓపికగా సాగుతామో ఈ పెద్ద పిల్లలను అంతకంటే ఎక్కువ ఓపికతో చూడాల్సిన అవసరం ఉంది. వీరిని సంరక్షించడం ఓ సవాలుతో కూడుకున్న వ్యవహారం. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో.
2: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల సలహా తీసుకోండి. వారి సలహా ప్రకారం ఆ పని చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో చర్చించండి. ఎందుకంటే మనల్ని పెంచే క్రమంలో ఇటువంటి ఎన్నో విషయాలను వారు చూసుంటారు. అదీ కాకుండా మీరు సలహా అడిగితే మీరు వారికిస్తున్న గౌరవానికి మురిసిపోతారు. వారి మురిపెం వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్ద వయసు వారికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. డాక్టర్ సమాచారం, ముఖ్యమైన ఫోన్ నంబర్స్ జాబితా లిస్ట్, అన్ని సందర్భాల్లోనూ మీరే ఇంట్లో ఉండటం సాధ్యం కాదు. మీరు లేని సమయంలో పెద్దవాళ్లకి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఏ డాక్టర్ కి ఫోన్ చేయాలో ఇంట్లో అందరికీ తెలుసుండాలి. అదేవిధంగా అత్యవసరమైన అన్ని నెంబర్లను రాసుంచుకోవాలి. అది అందరికీ తెలిసేలా ఉంచాలి. ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఆ నంబర్లు ఉపయోగపడతాయి. ఇంట్లో ఒంటరిగా ఉందామనే ఫీలింగ్ రానియకుండా వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. వారు ఆ పనుల్లో పడి కొంత సమయం గడిపేయగలుగుతారు. వారి పనుల్లో సహాయం కావాలా అని తరచూ అడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అలా అడిగితే వారి పట్ల మీరెంతో శ్రద్ధతో ఉన్న విషయం అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా వారి మనసులో ఉత్సాహంగా ఉంటారు. శారీరక వ్యాయామం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అది మీ ప్రియమైన వ్యక్తిని చాలా సంవత్సరాలు మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది ఆందోళన మరియు నిరాశను అరికట్టే అనుభూతి. మంచి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. తోట పని చేయడానికి, కలిసి నడవడానికి, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూడటానికి ప్రోత్సహించండి. ఇది వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. పెద్దవాళ్ళు పిల్లలు తమని పట్టించుకోవడం లేదు అనే భ్రమలోకి వెళ్లిపోతూ ఉంటారు. అది వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. మనం ఎన్నో పనుల్లో పడి సాధారణంగా పెద్దలను గురించి పట్టించుకోము. అన్నీ ఇస్తున్నాం కదా అనుకుంటాం, కానీ వారు మీరు నోటి వెంట వచ్చే ఆత్మీయ మాటలను వినాలని అనుకుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజులు ఒకసారైనా మీ ఇంట్లో ఉన్న మీ అతి ముఖ్యమైన పెద్దలతో కొద్దిసేపు మాట్లాడండి. ఇది మీ పెద్దల ఆరోగ్యాన్ని రెట్టింపు హుషారుగా ఉంచుతుంది. ముందే చెప్పినట్టుగా చిన్నపిల్లలు పెద్దవారు ఒకే విధంగా ఉంటారు. వారిని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత. ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారుంటే వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇలా ప్రతి ఇంట్లో దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్నవారు తప్పక ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలున్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే వృద్ధాప్యంలో ఉన్న వారి విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరం. వయసు మీద పడుతున్నప్పుడు జరిగే మార్పులను గుర్తించి వారి అవసరాలను బట్టి వారికి సంరక్షణ ఇవ్వాలి. మన దేశంలో మనిషి సగటు జీవితకాలం 68 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్నవారు శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వారికి అండగా నిలిచి వారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటే వారు ఆత్మీయతకు నోచుకున్న వారవుతారు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆప్యాయత అవసరమవుతుంది. వృద్ధాప్యంలో కలిగే శారీరక, మానసిక మార్పులే ఇవి. శారీరక మార్పుల్లో ముఖ్యంగా చర్మం ముడతలు పడుంటుంది. పొడిబారి తరచూ చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీరం బలహీనమవుతుంది. కంటి చూపు తగ్గుతుంది. చెవులు సరిగ్గా వినపడవు. జీర్ణశక్తి తగ్గుతుంది. మతిమరుపు పెరుగుతుంది. ఆలోచన శక్తి తగ్గుతుంది. దంత సమస్యలు ఏర్పడతాయి. బరువు తగ్గుతారు. వంగి నడవాల్సి వస్తుంది. చేతుల్లో వణుకు ప్రారంభమవుతుంది. మాట తడబడవచ్చు. వయసును బట్టి తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. ఖాళీగా ఉండడం వల్ల ప్రశాంతత కోల్పోవచ్చు. డిప్రెషన్ కి లోన్ కావచ్చు. ఒంటరితనానికి లోన్ కావచ్చు. ఇతరులపై ఆధారపడాల్సి రావచ్చు. మద్యానికి అలవాటు పడవచ్చు. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా ఉంటాయి. పడితే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారికి ఇలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో టాయిలెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయాలి పెద్దవాళ్ళు. వాష్రూమ్ లో కాలు జారి పడిపోయే పరిస్థితి ఉండకూడదు. సాధ్యమైతే చిన్న చిన్న వ్యాయామాలు లేదంటే కాలినడకలు అలవాటు చేయాలి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రోత్సహించాలి. మతిమరుపు వల్ల అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. వారికి ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చూడాలి. ఇందుకోసం ఓ షెడ్యూల్ ని అందరికీ కనిపించేలా వాల్ పోస్టర్ రూపంలో అతికించాలి. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల విషయంలో అశ్రద్ధ చూపకుండా వైద్యులను సంప్రదించాలి. కంటి చూపు మరింత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి. వినికిడి సమస్యలున్నా, బీపీ, షుగర్ వంటి అనారోగ్యాలున్నా నిర్లక్ష్యం చేయరాదు. దగ్గరుండి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, వింటర్లో చలి నుంచి రక్షణ లభించేలా చూడాలి. ఆయా కాలాలు, పండుగలకు అనుగుణంగా నూతన వస్త్రాలు సమకూర్చాలి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దయ్యాక అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. పీచు పదార్థాలు కలిగిన

0: ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫ్రూట్స్ ఇవ్వాలి. మద్యపానం, ధూమపానం మానేసేలా చూడాలి. కుటుంబ సభ్యులంతా వీరికి తగిన సమయం కేటాయించి ఆప్యాయంగా మాట్లాడితే వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వారికి తగిన గౌరవం, మర్యాద ఇవ్వాలి. వృత్తి జీవితంలో చాలా అలసిపోయి ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారికి తగిన పుస్తకాలు సమకూర్చాలి. పర్యాటకంపై ఆసక్తి ఉంటే అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. చిన్న చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించాలి. గార్డెనింగ్, పెట్స్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే వాటిని సమకూర్చాలి. హాబీస్ ని ఎన్కరేజ్ చేయాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దట్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఎల్డర్లీ కేర్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెల ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఆర్థిక అసమానతలను తొలగించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నర్సాపురంలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నర్సాపురంలోని పొన్నపల్లి వారి వీధిలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టిన భూముల సమగ్ర డిజిటల్ రీసర్వే ద్వారా ప్రజలు రైతుల భూములకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏలూరు జిల్లాలో 2,55,107 మంది పింఛన్దారులకు 112.49 కోట్ల రూపాయలు, ఆగిరిపల్లి మండలంలో సుమారు 9,390 మందికి 4,25,25,000 కోట్లు, అగ్రిపల్లి గ్రామంలో సుమారు 1,420 మందికి గాను 62.65 లక్షల రూపాయల పింఛన్లు అందిస్తున్నట్లు రాష్ట గృహనిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత కల్పిస్తూ పింఛన్ అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాళి మండలం ఇజ్జవరం గ్రామంలో ఈరోజు నిర్వహించిన పేదల సేవల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అందజేశారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణరెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం వంగలు గ్రామంలో ఈరోజు సామాజిక పెన్షన్లను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెంచిన పంపిణీ కార్యక్రమంలో రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా బనగానిపల్లి పట్టణంలోని రంగరాజుపేటలో ఎన్టీఆర్ భరోసా పెంచిన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ

రాష్ట్రంలో కాలుష్య నియంత్రణపై రాజీ పడేదే లేదని, నిబంధనలకు విరుద్దంగా కాలుష్యాన్ని వెదలు జల్లుతున్న పలు పరిశ్రమలకు జరిమానాలు కూడా విధించామని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు పంచకల సందీప్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికారులు మరింత వేగం పెంచాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ ఆదేశించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో రిటర్న్ ఎగ్జాక్ట్లీ 5 o'clock దాటి 2 మినిట్స్ 50 సెకండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టైం ఏంటో మనందరూ తెలుసు కదా, వచ్చేసాం మనందరం గీత్ గద్గద్ చెల్లో బ్యాక్ టు బ్యాక్ హిందీ సాంగ్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు ఇచ్చే సాంగ్స్ రెడీగా ఉన్నాను. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ నెంబర్తో.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో యూత్ రెడ్ క్రాస్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, అకాడమిక్ పాఠ్యాంశాల్లో రెడ్ క్రాస్ను అనుసంధానం చేయాలని, యూత్ రెడ్ క్రాస్ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలిచేందుకు జిల్లా కలెక్టర్ల సహాయాన్ని కోరాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని రాష్ట్ర కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను కోరారు. నీట్ నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించి ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. నిరసనలు చేపట్టిన వారిలో తీవ్ర నేర చరిత్ర కలిగి ఉన్న 2873 మందిపై కొత్తగా కేసులు నమోదుకు కేంద్రం ఢిల్లీ పోలీసులకు అనుమతినిచ్చింది. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు 3 నెలల్లోగా పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కాక్రోస్ జనతా పార్టీ తెలిపింది. పౌరులకు ప్రభుత్వం అందించాల్సిన సేవలన్నీ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్లోనే అందుబాటులో ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్యం దిశగా ప్రభుత్వ అధికారులు పనిచేయాలని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న AP1 మొబైల్ అప్లికేషన్ యాప్ వినియోగంపై అధికారుల్లో అవగాహన కల్పించడం కోసం వివిధ శాఖల అధికారులతో ఆర్టీజీఎస్ 2 రోజుల కార్యశాల నిర్వహిస్తోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ ఈ కార్యశాలను ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి లబ్దిదారులకు ఈరోజు పంపిణీ చేశారు. రానున్న సెప్టెంబర్ నెలలో కొత్తగా మరో 2 లక్షల మంది వితంతువులకు నూతనంగా పింఛన్లు అందజేయనున్నామని రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదొండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు గుంటూరు జిల్లా తెనాల నియోజకవర్గంలోని అత్తోట నందివెలుగు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి స్వయంగా పంపిణీ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంతో 76944 వద్ద స్థిరపడగా నిఫ్టీ 24,055 వద్ద ముగిసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

మరి ఈ టైం ఏంటో మనందరూ తెలుసు కదా, మనందరం వచ్చేసాం కృష్ణా తీరంలోకి. ఎప్పట్లాగే కృష్ణా తీరంలో ఓ లెజెండరీ ఫిల్మ్ పర్సనాలిటీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆయన మంత్రనగరికి మహారాజు, సినిమాను అచ్చంగా వినోదమయం చేసిన దర్శకాచార్యుడు, నిరంతర శ్రామికుడు, నిత్యాన్వేషి. జానపదాలపై ఆయనది గుత్తాధిపత్యం. మాయా ఛాయాగ్రహణంతో ప్రేక్షకులను కొత్త బంగారు లోకంలో గ్రహింపచేసిన గణుడు. వెండి తెరపై ఆయనది ఓ ప్రత్యేకమైన ముద్ర. ఆయనే జానపద బ్రహ్మ. ఈ బిరుదు ఆయన ఒక్కడికే ఉంది. సినీ ప్రపంచంలో ఆయన ఒకే ఒక్కడు. ఆయన గురించి ఈనాటి కృష్ణ తీరంలో చెప్పేస్తాను. మరి ఆయన బిరుదు గురించి చెప్పేశాను కదా, జానపద బ్రహ్మ అని. మరి ఎవరైనా ఐడెంటిఫై చేస్తే ఆయన పేరు నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

0: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తెలుగులో, మీరేడో ఫ్రెండ్ జానీతో. నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, ఆయనకు తెలుగు ఇండస్ట్రీలో ఆయనకొక్కడికే జానపద బ్రహ్మ అనే బిరుదు ఉంది. ఆయన పేరు గనక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి, ఎందుకంటే స్టూడియోలో టైం 6 గంటల 10 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు రిలే వింటారు, ఆ తర్వాత మనం ఇంటర్ప్రెటేషన్ కృష్ణా తీరంలోకి. ఎవరి గురించి చెప్పుకుంటున్నామో ఆయన గురించి కొన్ని 4 మాటలు మనం షేర్ చేసేసుకుందాం. మరి ఈలోపు ఆయన పేరు కనుక తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి.
1: FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: premium, more bonus, most suitable for your loved ones. RPL Live, nothing better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వార్తల వివరాలు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట శాఖ అధ్యకులు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడలో ఈరోజు జరిగిన ఐఆర్సీఎస్ 2024-25 వార్షిక సర్వసభ్య సమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లకు రెడ్క్రాస్ అవార్డులను అందజేశారు. పలు మానవతా సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు వనరులను సమీకరించడంలో సహకారం అందించినందుకు గాను బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, ఈ 7 జిల్లాల పరిధిలో 3 ఏళ్లుగా 8,50,00,000 రూపాయలతో మీ ఇంటికి మీ డాక్టర్ పథకం కింద 5 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని రెడ్క్రాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకునే సమయానికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047ను నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ సూచిస్తూ,
3: the Red Cross movement to every panchayat and village and strengthen the movement at grassroots level to provide humanitarian services during emergencies. I am happy to learn that our 20 Red Cross blood centers are able to meet the needs of more than 1 lakh people in the state

0: of which one-third are poor patients admitted in government hospitals, and they are provided blood units by Red Cross at free of cost.
1: పేదల ఆర్థిక పరిపుష్టి కోసమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన ఈరోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ కేటగిరీల వారికి పెన్షన్లను పెంచి ఇస్తున్నామన్నారు. 73,507 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పేదలకిచ్చామని, అభివృద్దితో పాటు సంక్షేమము ముఖ్యమనే ఉద్దేశంతోనే పెన్షన్లను అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనను అందిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. గడిచిన 2 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఖర్చు చేశామని, పేదలను ఆర్థిక సాధికారత దిశగా తీసుకువెళ్తున్నామని వివరించారు. రాష్టంలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే తమ ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
2: వడ్డర్లకు మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్ పెట్టాను, గీత కార్మికులు ఎక్సైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాను, మత్స్యకారులు వేట విరామంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం, చేనేతలకు సబ్సిడీలు ఇచ్చాం, గురుకులాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ పెడుతున్నాం, అందరికీ అందుబాటులో ఉన్నాం. ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేయాలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని ప్రయత్నం.
1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు రేపు విడుదల చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట వద్ద ఆయన రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకనున్నారు. దీని ద్వారా 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో మొత్తం 287,320 ఎకరాలకు సాగునీరు, 523,000 మందికి తాగునీరు లభిస్తుందని మొగల్తూరులో ఈరోజు జరిగిన సభలో ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలేరు, పంప, తాండవ, వరాహ, శారదా నదులను దాటుకుంటూ ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర వైపుగా వెళ్తాయని, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణం జరిగిందని చెప్పారు. కృష్ణా, గోదావరి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని, భవిష్యత్తులో గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేసి దక్షిణ భారతదేశంలో నీటి సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే క్లెయిమ్స్ అభ్యంతరాల పరిష్కారానికి 5వ తేదీ వరకు అవకాశమిచ్చింది. 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాష్టంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బోపుతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యమంత్రితో కలిసి ఆయన ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూరులో జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట అభివృద్ది, పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వంటి నిర్ణయాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. చేనేత, కొల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు సహా అర్హులైన అన్ని వర్గాలకు పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని శ్రీనివాసవర్మ వివరించారు. సమగ్ర ఆర్థికాభివృద్ది కోసం ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సమన్వయంతో ముందడుగు వేయాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చెన్నైలో ఈరోజు జరిగిన దక్షిణ భారతదేశ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సికి 116వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2047 వికసిత భారత లక్ష్యాలు ఎంఎస్ఎంఈల బలోపేతంతోనే సాధ్యమన్నారు. రాష్టంలో ఎంఎస్ఎంఈల పురోగతికి అనుకూల వాతావరణం ఉందన్న మంత్రి, వీటికోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని, ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇండియా ఈయూ ఒప్పందం, ఎన్ఆర్ఐల సహకారంతో స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని మంత్రి వివరించారు. పౌరులకు ప్రభుత్వం అందించాల్సిన సేవలన్నీ ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్లోనే అందుబాటులో ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ అన్నారు. ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న ఏపీ వన్ మొబైల్ అప్లికేషన్ యాప్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన 2 రోజుల కార్యశాలను అమరావతిలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలు తామున్న చోటు నుంచే పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ప్రజలకు ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలి.

అనే ఉద్దేశంతో ఆర్టీజీఎస్ AP1 అనే మొబైల్ యాప్ను తీసుకొస్తోందని, ప్రజలు తమకు కావాల్సిన అన్ని సేవలను సులభంగా పొందేలా దీనిని రూపొందించామని చెప్పారు. AP1 యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా అధికారులు

0: ఊరు గ్రామంలో ఆయన ఈరోజు 22A విమోచన స్ఫూర్తి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ చొరవ గ్రామ ప్రజల సంకల్పంతో వట్టిచెరుకూరు గ్రామంలో 120 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మేరీ బ్యాంక్ హమేషా మేరే సాథ్ చల్తీ హై.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తెరవులో, మీరేడే ఫ్రెండ్ జానీతో. మాయా సినీ ప్రపంచంలో ఆయన ఒకే ఒక్కడు, ఆయనే ఉడిపి విఠలాచార్య. టక్కు టమర, గజకర్ణ గోకర్ణ, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలను సగటు తెలుగు ప్రేక్షకుడికి పరిచయం చేసింది విఠలాచార్యనే. మంత్రతంత్రాలతో 2.5 గంటల పాటు హాయి గొలిపే వినోదాన్ని అందించారు. తర్క వితర్కాలతో పని ఉండదు, సినిమా వినోదం కోసమేనని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి. అందుకే ఆయన సినిమాలన్నీ జనరంజకాలయ్యాయి. ఆ సినీ మాంత్రికుడి గురించి 4 మాటలు ఈనాటి కృష్ణా తీరంలో. అలానే ఆయన తీసిన సినిమాల నుంచి మీకోసం సూపర్ సాంగ్స్ నేను ప్లే చేస్తాను.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్న కృష్ణ తెలుగులో మీరు ఏడు ఫ్రెండ్ జానితో నేను ఫస్ట్లో అడిగాను కదా ఎవరు జానపద బ్రహ్మ అని, మరి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారండి. ఒకళ్ళు సంగీత, మలయాళ సంగీత ముంబై నుంచి, ఆ నెక్స్ట్ వచ్చేసి తెనాలి నాజర్పేట నుండి పోతయ్య, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, ఆ తర్వాత వెంకట్రెడ్డి లక్వారం నుంచి, మంగళగిరి నుంచి జయలక్ష్మి. వీరంతా కూడా నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను, ఆయన పేరు కరెక్ట్గా, దట్ ఈస్ విఠలాచార్య. జానపద బ్రహ్మగా పిలువబడే విఠలాచార్య 1920 జనవరి 28న ఉడిపిలో జన్మించారు. సొంత ఊరే ఇంటి పేరు అయిపోయింది. చదువు కూడా అక్కడే, కానీ అంత ఆసక్తిగా సాగలేదు. దానికంటే కథలు కాకరకాయలంటే చాలా ఇష్టం అంట, చరిత్ర అంటే ఇష్టం, ఇక జానపదాలు అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఆయన మార్కు సినిమాలకు అంకురం పడింది అక్కడే ఆలేత వయసులోనే. నాటకాల్లో నటించారు, వేషాలు వేశారు, కత్తు సాము కుస్తీ నేర్చుకున్నారు, బహుమతులు కూడా గెలుచుకున్నారు. గాంధీ మహాత్ముడు ఇచ్చిన పిలుపుతో జాతీయోద్యమంలో పాల్పంచుకున్నారు. అప్పుడు ఆయన వయసు 18 ఏళ్ళు. 5 ఏళ్ళు జైలు జీవితం గడిపారు, కొంతకాలం వ్యాపారం చేశారు, మిత్రులతో కలిసి టూరింగ్ టాకీస్లు నడిపించారు. ఆ తర్వాత మహాత్మా పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి శ్రీనివాస కళ్యాణం, సౌభాగ్యలక్ష్మి వంటి సినిమాలు తీశారు. అన్నింటికీ ఆయనే నిర్మాత అయితే తెలుగు తెలమేళ సినిమాల తాకిడికి నిలవలేకపోయాయి. ఇక లాభం లేదనుకుని తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టేశారు విఠలాచార్య. అప్పుడే విఠల్ ప్రొడక్షన్ బ్యానర్ స్టార్ట్ అయింది. ఆయన తీసిన కన్యాదానం, వద్దంటే పెళ్ళి అంతగా రాణించలేదు. ఇక లాభం లేదనుకుని జయ విజయ అనే జానపదం తీశారు. ఇక అది సూపర్ డూపర్ హిట్. తర్వాత కొన్ని సాంఘికాలు కూడా తీశారు. బాల్యంలో చదువుకున్న మురిసిపోయిన పేదరాశి పెద్దమ్మ కథలు, చందమామ కథలు, ఒక్కోసారి అరేబియన్ నైట్స్ గాథలు, అన్నింటినీ తెరకెక్కించేశారు విఠలాచార్య. కథలో క్యారెక్టర్లు అవే, నేపథ్యం అదే, కాకపోతే కథనంలో కాస్త తేడా ఉంటుంది. విఠల్ ప్రొడక్షన్స్ కాస్త విఠల్ కంబైన్స్ అయింది. ఇక అప్పటి నుంచి అన్ని విఠలాచార్య మార్క్ సినిమాలే, పక్కా జానపదాలే, చందమామ కథలే. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి మీరు విన్నారు కృష్ణ తిరువలో, మీరు ఫ్రెండ్ జానీతో. వెట్లాచార్య సినిమాల్లో పాత్రలు పర్మనెంట్గా ఉండేవి, కాకపోతే కథలోనే మార్పులు ఉండేవి. ఏ సినిమా చూసినా ఓ ముసలిరాజు, రాజ్యాధికార కోసం కుట్రలు పన్నే మంత్రో సేనానో లేకపోతే రాజుగారి తమ్ముడో, అది కాకపోతే రాజుగారి బామ్మర్దో, మధ్యలో ఓ మాంత్రికుడు, రాజకుమారుడు, ఓ సామాన్య స్త్రీతో ప్రణయం, రాజకుమారి ఓ సామాన్యుడితో ప్రేమ, ఇవే పాత్రలు. వీటి చుట్టే సినిమా తిరిగేది. ఇంటలెక్చువల్ తర్వాత ముసలి రాజుని విలన్ బంధించటం, రాజకుమారుడు ఆయన చెర నుంచి విడిపించటం, రాకుమారితో పెళ్లి, శుభం కార్డు పడటం. ప్రేక్షకుడు మాత్రం ఇదేదో చూసిన సినిమాలాగుందే అని ఎక్కడా ఫీల్ అవ్వడంట. కొత్త సినిమా చూస్తున్న అనుభూతినే పొందుతాడు. అది విట్లాచార్య గారడి. విట్లాచార్యకు విసుగనిపించలేదు, ప్రేక్షకులు విసుగు చెందలేదు. ఏ సినిమా అయినా ప్రణాళికాబద్ధంగా తీసేవాడు, ఎక్కడ పైసా కూడా వృధా ఖర్చు చేసేవారు కాదు విట్లాచార్య గారు. సినిమా ముహూర్తపు షాట్ రోజే రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసే ధైర్యం బహుశా ఆయనకొక్కడికే ఉండేదేమో. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే ఆర్టిస్టులందరికీ వారి వారి పోర్షన్ తాలూకా పేపర్లు పంపించేవారంట. ఆర్టిస్టులంతా సంభాషణలు కంఠస్థం చేయాల్సిందే. అందుకే ఆయన సినిమాల్లో టేకులు ఎక్కువగా ఉండేవి కావు. ఒకవేళ ఏ ఆర్టిస్ట్ అయినా డైలాగ్ మర్చిపోతే వెంటనే నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయేవారంట. అంత వేగంగా సన్నివేశాలు తీసేవారంట. సాయంత్రానికి అనుకున్న సీన్లన్నీ మధ్యాహ్నమే పూర్తయ్యేంతగా. ఒక సెట్ను బహువిధాలుగా వాడుకోవచ్చన్న విఠలాచార్యకు తెలిసినంతగా ఇంకొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. వింటూనే ఉండండి ఈ పాట విన్న తర్వాత మరికొన్ని విషయాలు.

యా ఫ్రెండ్స్, కృష్ణా తెలుగులో మీరు మీ రెడీ ఫ్రెండ్ జానీతో ఉన్నారు. విట్లాచార్య సినిమాలో ట్రిక్ వర్క్ ఎక్కువగా ఉండేదంట, అందుకే ఆయన చేయి తిరిగిన కెమెరామెన్ తీసుకునేవారు. రవికాంత్ నగాయిచ్, హెచ్ఎస్ వేణు వంటి ఫోటోగ్రాఫర్లు విట్లాచార్య సినిమాల్లో పాపులర్ అయ్యారు. అగ్గిపిడుగు సినిమా చూస్తే చాలు, విట్లాచార్య రవికాంత్ కాంబినేషన్ చేసిన జిమ్మిక్కులు చెమ్మక్కులు అర్థమవుతాయి. ఆయన ప్రయోగాలు చేస్తే ఆశ్చర్యం వేస్తుంది. కాలంతో సంబంధం లేని జానపదాలు కాబట్టి లాజికల్ అవసరం ఉండదు, తర్కానికి పని ఉండదు. అగ్గిపిడుగులో ప్రించి వైద్యుడున్నా, కదలుడు వదలుడులో చైనా సుందరి కనపడినా ఇదేమిటని ప్రేక్షకులు అడగలేదు. ఆయన దెయ్యాలతో చెడ్డ పనులు చేయించగలడు, కుటుంబ నియంత్రణ సందేశాలు వంటి పనులు చేయించగలరు. సాంకేతిక పరిజ్ఞానం, గ్రాఫిక్ హంగులు ఇవేమీ లేని కాలంలోనే సంభ్రమాశ్చర్యాలు కలిగించే చిత్రాలు తీశారు విట్లాచార్య. అత్యాధునికమైన కెమెరాలు, బ్లూమ్యాట్ విన్యాసాలు, కంప్యూటర్లు, మాయా టెక్నాలజీలు, మల్టీమీడియాలు ఇస్తున్నా ఇప్పుడు ఆయన సినిమాలు తీయడం అసాధ్యం.

తీసినా ప్రేక్షకులను మెప్పించడం అనితర సాధ్యం. పెద్దల కోసం పిల్లల సినిమాలు తీయడంలో ఆయన కొట్టిన పిండి. ఆయన సినిమాల్లో హీరోలు కొండలనైనా పిండి చేస్తారు, నువ్వుల పిండి నూనె తీస్తారు, సప్త సముద్రాలు అవలీలగా దాటేస్తారు, బ్రహ్మరాక్షసుల భరతం పడతారు, చిలకలో దాగున్న మాంత్రికుడి ప్రాణాలు తీస్తారు. తెర మీద హీరో ఎన్ని వేషాలు వేసినా తెర వెనుక కథానాయకుడు మాత్రం విట్లాచార్యనే.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తీరులో మీ రెడ్ ఫ్రెండ్ జానీతో. విట్లాచార్య కంటే ముందు జానపద చిత్రాలకు శ్రీకారం చుట్టిన వారు ఉన్నారు, కానీ వింతల్ని నిజమేనేమో అన్నంత సహజంగా తెరకెక్కించింది మాత్రం విట్లాచార్యనే. ఎక్కువ విజయాలు అందుకున్నది ఈయనే. విట్లాచార్యకు స్ఫూర్తినిచ్చింది మాయాబజార్. కొన్ని సాంఘిక చిత్రాలు తీసిన కనకదుర్గా పూజా మహిమతో ఆయన జానపద చిత్రాలు విజయం పరపర మొదలైంది. అగ్గిబరాట, అగ్గిపిడుగు, చిక్కడు దొరకడు, వదలడు, కదలడు వదలడు, జ్వాలాదీప రహస్యం, గండికోట రహస్యం, లక్ష్మీ కటాక్షం, జగన్మోహిని తదితర చిత్రాలతో కొనసాగింది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా కంప్యూటర్ గ్రాఫిక్స్తో క్షణాల్లో మాయ చేయొచ్చు. అసలు ఆ ఊసే లేని కాలంలో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచేందుకు విట్లాచార్య పడిన కష్టం అంతంత కాదు. అందుకే ఆయన్ని హ్యూమన్ టెక్నీషియన్గా పేర్కొన్నారు. మలేషియాకు చెందిన ఓ పరిశోధకుడు ది ఇండియన్ హ్యూమన్ టెక్నీషియన్స్ పేరుతో ఆయన రాసిన పుస్తకంలో విట్లాచార్యది 5th ప్లేస్.

బందిపోటు ఘన విజయంతో ఎన్టీఆర్ విట్లాచార్య కాంబినేషన్ క్రేజ్ ఏర్పడింది. దాదాపు 19 సినిమాలు తీశారు అంటే అత్యుక్తి కాదు వీరిద్దరి కాంబినేషన్లో. వీరిద్దరి కాంబినేషన్స్ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. ఎన్టీఆర్ తర్వాత కాంతారావుతోనూ చిత్రాలు రూపొందించి విజయాలు సాధించారు. కాంతారావును కత్తి కాంతారావుగా నిలిపింది విట్లాచార్యనే. గురువును మించిన శిష్యుడు, జ్వాలాదీప రహస్యం, ఇద్దరు మొనగాళ్లు, అగ్గిదొర, బలే మొనగాడు చిత్రాలు అలరించాయి. మాయలు మంత్రాలతో అలరించడమే కాదు, పాట చిత్రీకరణలోనూ విట్లాచార్య తనదైన బాణి పలికించారు. సందర్భానికి తగ్గ పాటలు రాయించుకోవడమే కాదు, వాటిని తెరకెక్కించడంలోనూ విట్లాచార్య మార్కు కనిపిస్తుంది. ఒగలరాణివి నీవే అంటూ టీచ్ చేసే సాంగ్, జ్వాలాదీప రహస్యంలో చుక్కలన్నీ చూస్తున్నాయనే పాటలు ఇప్పటికీ క్రేజ్. నాటి అందాల తార జయలలిత నోట తెలుగు పాట పాడించిన ఘనత విట్లాచార్యదే. అలీబాబా 40 దొంగల్లో, ఘంటసాల మాస్టర్ స్వరకల్పంలో, జయలలిత గళం నుండి జాలబారిన తెలుగు పాట సంగీతాభిమానులను గెలిగింతలు పెట్టింది. అంతేకాదు ఆయన సినిమాల్లో ఐటెం సాంగ్స్కు కుదవలేదు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణాతీరంలో మీరు ఫ్రెండ్ జానీతో. విఠలాచార్య తెలుగు సినీ చరిత్రలో అపూర్వ దర్శకుడు. జానపద మరియు ఫ్యాంటసీ చిత్రాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. తన క్రియేటివ్ ఇమాజినేషన్ మరియు విజువల్ స్టోరీ టెల్లింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించారు. ఆయన సినిమాలు తరతరాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. మరి ఇప్పటి తరానికి ఆయన అంతగా పరిచయం లేకపోవచ్చు, కానీ సినిమా ప్రపంచానికి విఠలాచార్య అంటే తెలియని వారంటూ ఎవరుండరు. జానపద చిత్రాల మాంత్రికుడు విఠలాచార్యగా సినీ సేవలు తెలుగు సినిమా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెలుగునాట విఠలాచార్య జానపదాలు సందడి చేసిన తీరు వేరు. విఠలాచార్య సినిమా వస్తుందంటే చాలు, ఆ రోజుల్లో జనం ఆసక్తిగా ఉండారు. ఆయన సినిమాలు రాగానే థియేటర్లకు పరుగులు తీసేవారు. అలా అధిక సంఖ్యలో జానపద చిత్రాలతో అలరించిన ఘనత ఒక్క విఠలాచార్యదే. యా ఫ్రెండ్స్, మరి ఈనాటి కృష్ణాతీరంలో జానపద బ్రహ్మ విఠలాచార్య గారి గురించిన కొన్ని విషయాలు మిమ్మల్ని అలరించాయనుకుంటున్నాను. అలానే ఆయన తీసిన మూవీలోంచి మీకోసం సూపర్ సాంగ్స్ నేను ప్లే చేసేస్తున్నాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం గడువు పొడిగించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ చేసిన అభ్యర్థన మేరకు ఎస్ఐఆర్ షెడ్యూల్లో కీలక మార్పులు చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు అభ్యంతరాల దాఖలకు సెప్టెంబర్ 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతిచ్చి ముఖ్యమంత్రి గోదావరి జలాలకు స్వాగతం పలకనున్నారు. ఏలేరు, పంప, తాండవ, వరాహ, శారదా నదులను దాటుకుంటూ ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ప్రవహించనున్నాయి. గోదావరి తీర ప్రాంతంలోని గ్రామాలను అభివృద్ది చేయడానికి ఇప్పటికే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏపీపీసీబీ ద్వారా 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. పోలీసు ఉద్యోగం నిత్యం అనేక సవాళ్లతో కూడుకున్న పని అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తొలిసారిగా పోలీస్ స్పోర్ట్స్ మీట్ జరుగుతోందని రాష్ట డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో డీజీపీ ఈరోజు ప్రారంభించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో రాష్ట పన్నుల ఆదాయం 18.05% పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది ఆగస్టులో 21,558.09 కోట్ల రూపాయలుగా ఉన్న పన్నుల రాబడి ఈ ఏడాది ఆగస్టులో 25,449.80 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో పన్నుల రాబడిలో 485.41 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు 3 నెలల్లోగా పరిహారం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కాక్రోచ్ జనతా పార్టీ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్ లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికీ పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత, వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ, డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధన వ్యవస్థను, సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన,

0: ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్ధాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్దిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ యాజ్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం, వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్దికి రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది ఒకదానికొకటి పోటీ పడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్, జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
2: हमने छात्रों के भविष्य को ध्यान में रखते हुए आश्वासन दिया था कि प्रदर्शनकारी छात्रों पर दर्ज किए गए मामले वापस लिए जाएंगे. उसी क्रम में हमने भारतीय जनता पार्टी शासित प्रदेशों में जो सरकारें थी उनसे भी चर्चा की थी और हम उस आश्वासन को पूरा करने जा रहे हैं.
0: ओडिशा लोनी गंजाम गजपति जिला को चेंदिन कलाकारुल बृंदंतो రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్దిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కంద ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా, పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4000 క్వింటాళ్ల నుండి 2000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4,000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం ఉత్తరప్రదేశ్, మహారాష్టల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్టాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్గా 7:00 30 మినిట్స్ 30 సెకండ్స్ అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మనందరం ఎంటర్ అయిపోతున్నాం మనసును మనసులోకి. మనసును మనసులో మీ మదితోచే పాటలతో పాటు నేను అడిగే ప్రశ్నలకు అంతే సరదాగా పంపించే ఆన్సర్లు చదివే టైం వచ్చేసింది. మరి మనసును మనసుని స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరు ఫ్రెండ్ జానీతో. ఫ్రెండ్స్, మరి నేను ఒక సూపర్ సాంగ్ మీకోసం ప్లే చేసేస్తాను, ఆ పాట వినండి. ఆ చిత్ర దర్శకుడు డైరెక్టర్ పేరు గనక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్లో మీకు తెలిసిన ఆన్సర్ పంపించేయండి. ఇప్పుడు వినబోతున్న పాట, చిత్రం, ఆ సినిమా డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు విన్నారు మనసులు మనసులు. మీరేడి ఫ్రెండ్ జానితో నేను అడిగిన ప్రశ్నకు ఎవరెవరు ఆన్సర్లు పంపించేశారో చూసేద్దాం. ఓకే, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెస్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుభాయ్. నెక్స్ట్ వచ్చేసి కానూరు నుంచి తాతారావు. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. అనంతపురం నుండి అనురాధ. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, మరి మరి మీకోసం వచ్చేస్తుంది ఇంకొక సూపర్ సాంగ్. ఓకే, ఇది ఏ సినిమా సినిమా పేరు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదండి. ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ నిర్మాతలు ఎవరు? ప్రొడ్యూసర్స్ అని ఎందుకనంటే ఎదురున్నారనమాట, అందుకనే ఒకళ్ళ పేరు పంపించినా పర్లేదు, ఇద్దరు చెప్తే వెల్ అండ్ గుడ్. నేను వినిపించబోయే పాట సినిమా ప్రొడ్యూసర్స్ పేర్లు కనుక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో. మీరు ఫ్రెండ్ జానీతో నేను అడిగిన ప్రశ్నకు ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తారో వారి పేర్లు మాత్రమే చదువుతానండి. ఓకే, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. తర్వాత వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, కనకారావు నుంచి పెడన, సారీ పెడన నుంచి కనకారావు. ఆ తర్వాత ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. కానూరు నుంచి తాతారావు. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అంబిక భవానీపురం నుంచి. నెక్స్ట్ వచ్చేసి మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని. ఎం హేమంత్ కుమార్ విజయవాడ వన్ నుంచి. తర్వాత పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రావలి, రామకృష్ణ, విఘ్నేష్ విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి. తర్వాత ముసపేట నుండి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయి. ఓకే, తర్వాత దోర్నాల నుండి దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్త్రీపురం నుంచి. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, నేను

ప్రశ్న దాదాపు 2 టైమ్స్ రిపీట్ చేస్తున్నాను, కరెక్ట్గా విని నాకు కరెక్ట్ ఆన్సర్ పంపించేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది ఇంకొక సూపర్ సాంగ్. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇంకొక మెసేజ్ వచ్చింది. ఓకే, పుట్టపాక మిరియాల తిరుమలయ ఆండాలు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇప్పుడు మీరు వినబోతున్న పాట పాడిన సింగర్ పేరు గనక తెలిస్తే నాకు కరెక్ట్ ఆన్సర్ పంపించండి. మీరు వినబోతున్న పాట పాడిన గాయని పేరు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసు మనసులో, మీరేడు ఫ్రెండ్ జానీతో. సూపర్ సాంగ్ విన్నారు కదా. మరి ఈ పాట పాడిన సింగర్ పేరు ఏంటి అని అడిగాను, మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పేస్తారో చూద్దాము. ఓకే, కనకారావు పెడ నుంచి. ఓకే, ఆయన తప్ప ఆన్సర్ పంపించేశారు. నందిని నరేష్ నందిపేట నిజాంబ వద్ద నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. తర్వాత కానూర్ నుంచి తాతారావు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతున్నాను నేను. తర్వాత మిరియాల తిరుమలయ్య ఆండాలు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత అంబిక భవానీపురం నుంచి. తర్వాత రత్నం వైజాగ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, ఈయన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మిగతా వాళ్ళందరూ కూడా పంపించారు కానీ వేరే సింగర్ పేరు పంపించేశారు, కాబట్టి వాళ్ళ పేర్ల నుంచి చదవలేదు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకోసం వచ్చేస్తుంది అనదర్ సూపర్ సాంగ్, అది వినండి. ఆ చిత్రం, ఆ మూవీలో హీరో క్యారెక్టర్ ఆయన చేసే పని ఏంటి? ఇప్పుడు నేను వినిపించబోయే పాట చిత్రంలో హీరో చేసే పని ఏంటో తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ SMS పంపించండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసన్ మనసాలో, మీరు ఫ్రెండ్ జానితో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేస్తారో చూసేద్దాం. కనకరావుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. తర్వాత వీక్లీ బజార్ నుండి ఎంఆర్ హరి, యశోద, జానకిరాజు. నెక్స్ట్ వచ్చేసి మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, డి బాలాజీ ఫ్రమ్ వనస్థిరపురం హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి కరుణ, అనంతపురం నుంచి అనురాధ. నెక్స్ట్ వచ్చేసి అంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అంబిక భవానీపురం. ఆ తర్వాత మోరిపల్లె నుండి భత్తాడి శ్రీనివాసరావు, గంగా భవాని, కానూరు నుంచి తాతారావు, నిజామాబాద్ ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. నెక్స్ట్ వచ్చేసి పొట్టపాక మిర్యాల తిరుమలయ్య, ఆండాళ్ళు రఘుబీర్ సింగ్, సుగుణబాయి ఏలూరు నుంచి, ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ 1, మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహాయుద్ధి, సక్కుబాయ్. నెక్స్ట్ వచ్చేసి వీక్లీ బజార్ నుండి ఆల్రెడీ చదివేశాను, మురహరి, యశోద, జానకిరాజు. తర్వాత రత్నం, వైజాగ్, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 7:50 కావస్తుంది. మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నేనైతే అడిగేస్తాను. మీకోసం ఒక సూపర్ సాంగ్ ప్లే చేస్తాను. ఆ సినిమా డైరెక్టర్, దర్శకుడు ఎవరో తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి. ఇప్పుడే ఇక్కడ కూడా పంపించేస్తారు, వాళ్ళ పేర్లు కూడా చదివేస్తాను. ఎస్, దస్తగిరి సంధ్య, పొద్దుటూరు కడప జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో, మీరు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. నెక్స్ట్ వచ్చేసి, ఓకే, పేరు పంపించలేదు కానీ ఆన్సర్ మాత్రం పంపించేశారు, కనకారావు పెడన్ నుంచి. డి బాలాజీ ఫ్రమ్ మోనస్త్రిపురం హైదరాబాద్ నుంచి, పెడన్ జోగానందరావు కళ నుంచి, అప్పలరాజు. నెక్స్ట్ వచ్చేసి రత్నం వైజాగ్ నుంచి, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్. తర్వాత లేమెల్లపాడు భాను, అనంతపురం నుంచి అనురాధ. బ్రహ్మయ్య కర్నూలు నుంచి. తర్వాత అంబిక భవానీపురం కానూరు నుంచి, తాతారావు. ఆ తర్వాత ఉద్దండరాయుని పాలెం నుండి బత్తుల వెంకట్రావు, జానకీరామ్, కళ్యాణరామ్, అనిత. మురిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని. నెక్స్ట్ వచ్చేసి పుట్టపాక మిరియాల తిరుమలయ్య, ఆండాళ్ళు. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి. ఆ తర్వాత వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద జానకిరాజు, ఎన్ హిమవంత్ కుమార్ విజయవాడ వన్ నుంచి. మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదుజీ సక్కుబాయ్. తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి. తర్వాత కొనుకండ్ల రమణారావు, కవిత, జ్యోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం కూడా 7:56 దాటి 57 అయిపోతుంది. మరొక సూపర్ సాంగ్తో ఈనాటి మనసును మనసుకి సైనింగ్ అప్ చెప్పేసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మహిళలు స్వయం సమృద్ది సాధించడానికి డ్వాక్రా సంఘాలను స్థాపించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మొగల్తూరులో లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు 75,503 కోట్ల రూపాయల పెన్షన్లు అందజేశామని వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం గడువు పొడిగించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు అభ్యంతరాల దాఖలకు 10 సెప్టెంబర్ వరకు అవకాశం కల్పించింది. గోదావరి తీర ప్రాంతంలోని గ్రామాలను అభివృద్ది చేయడానికి ఇప్పటికే రాష్ట కాలుష్య నియంత్రణ మండలి ఏపీపీసీబీ ద్వారా 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో 100 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. పౌరులకు ప్రభుత్వం అందించాల్సిన సేవలన్నీ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్లోనే అందుబాటులో ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్యం దిశగా ప్రభుత్వ అధికారులు పనిచేయాలని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో చేపడుతున్న అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా వచ్చే 7 సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలిసికట్టుగా కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో అత్యంత కీలకమని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. నిరంతరం సవాళ్లతో కూడిన విధులు నిర్వర్తించే పోలీసులు ఫిట్నెస్ క్రీడలను తమ వృత్తి జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి ముఖ్యమంత్రి గోదావరి జలాలకు స్వాగతం పలకనున్నారు. ఆంధ్రప్రదేశ్ పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ది నమోదైంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో రాష్ట్ర పన్నుల ఆదాయం 18.05% పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది ఆగస్టులో 21,558.09 కోట్ల రూపాయలుగా ఉన్న పన్నుల రాబడి ఈ ఏడాది ఆగస్టులో 25,449.80 కోట్లకు చేరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ ఈరోజు భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 8:03 దాటి 20 సెకండ్లు అయిపోయింది ఫ్రెండ్స్. మరి మనందరం రేపేం డ్యూయట్ డ్యూయట్ ఫిర్ మీ డ్యూయట్ సాంగ్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే డ్యూయట్స్ రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

0: మీరు విన్న ఈ పాట తండేల్ చిత్రానికి నాకాష్ అజీజ్ శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: మాస్టర్ చిత్రానికి హరిహరన్ సుజాత పాడిన పాట సాహిత్యం చంద్రబోస్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: శ్రీమంతుడు చిత్రానికి సాగర్, సుచిత్ర పాడిన పాట, రామజోగేశాస్త్రి సాహిత్యానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వార్తల వివరాలు. యుద్దాలు సంఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, అన్ని వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, తీవ్రవాద భావజాల వ్యాప్తి, ఉగ్రవాద సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్యదేశాలన్నింటికీ పిలుపునిచ్చారు. మార్కెట్లను అనుసంధానించేవి, వాణిజ్యాన్ని సులభతరం చేసేవి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతునిస్తుందన్నారు. అయితే ఇటువంటి ప్రయత్నాలు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శిఖరాగ్ర సమాపేశం అనంతరం ఎస్సీఓ వార్షికోత్సవం సందర్భంగా సభ్యదేశాల నాయకులు బిష్కెక్ ప్రకటనపై సంతకాలు చేశారు. భూమి ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలోని వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ది చెందిన భారతదేశం కరువు రహిత భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో వాటర్ షెడ్ అభివృద్ది ముఖ్యమైన సాధనమన్నారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలును, క్షేత్రస్థాయిలో ఫలితాలను సాధించేలా చూడాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 పథకం కింద ఇప్పటి వరకు సుమారు 53 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 1000కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, అస్సాం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపచేసింది. నిజాయితీగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 5వ తేదీన తలపెట్టిన నిరసనను విరమించాలన్న కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తరువాతే తాము ఆ హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. యువత పురోగతి, అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జేపీ నడ్డా స్పష్టం చేస్తూ,
1: భారత్ సర్కార్ కి ఓర్ సే హమ్నే ఛాత్రో కే భవిష్య కో ధ్యాన్ మే రఖతే హువే ఆశ్వాసన్ దియా థా కి ప్రదర్శనకారీ ఛాత్రో పర్ దర్జ్ కియే గయే మామలే వాపస్ లియే జాయేంగే ఔర్ ఆగే ఉన్ పర్ కోయి భీ కఠోర్ కార్రవాయి నహీ హో. హమ్ ఉస్ ఆశ్వాసన్ కో పూరా కర్నే జా రహే హైం. సీజేపీ కే ప్రవక్తా నే ప్రెస్ కాన్ఫరెన్స్ కర్కే 5 సితంబర్ కో ప్రస్తావిత విరోధ ప్రదర్శన్ కో వాపస్ లేనే కా జో నిర్ణయ లియా హై హమ్ ఉస్కా స్వాగత్ కర్తే హైం. సర్కార్ కే లియే యువాఓ కి తరక్కీ ఔర్ ఉన్కా వికాస్ హీ హమారీ సబ్సే బడీ ప్రాథమికతా హై.
0: కాలం గడిచే కొద్దీ కృత్రిమ మీద ఏఐ సమాజంలో మరింతగా కలిసిపోతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు అభ్యాసనం కోసం వారి దైనందిన కార్యకలాపాలలోనూ ఏఐని ఉపయోగిస్తున్నారని చెప్పారు.

0: వేగవంతమైన సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలు, పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది యువ అభ్యాసకులు ఏఐని అర్థం చేసుకోవడానికి, దానిని ఆత్మవిశ్వాసంతో బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం ప్రారంభ సమావేశానికి ఆయన జర్మనీ మంత్రి కార్స్టన్ స్నైడర్తో కలిసి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులను తట్టుకోగల భవిష్యత్తును నిర్మించడంలో సహకారం అవసరమని స్పష్టం చేశారు. పర్యావరణ ఆశయం, ఆర్థిక అభివృద్ది అనేవి పరస్పరం పోటీపడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి. దేశ వార్షిక రక్షణ ఉత్పత్తి 2029 నాటికి 3 లక్షల కోట్లు, రక్షణ ఎగుమతులను 50,000 కోట్ల రూపాయలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ తెలిపారు. న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ ఈరోజు నిర్వహించిన 2వ వార్షిక ట్రైడెంట్ లెక్చర్లో ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ ఉత్పత్తి సుమారు 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. స్వదేశీ రక్షణ వ్యవస్థలు, ఉత్పత్తి సామర్థ్యాలపై దేశం ఎక్కువగా ఆధారపడుతూ రక్షణ రంగం పెద్ద పరివర్తనకు సాక్ష్యంగా నిలుస్తోందని చెప్పారు. 1947 తర్వాత తొలిసారిగా భారత్ స్వదేశీ వ్యవస్థను ఉపయోగించి ఆపరేషన్ సింధూర్ను చేపట్టిందని, ఇది దేశ రక్షణ స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ భారత్ 7.8% జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని సంజయ్ సేత్ వెల్లడిస్తూ,
1: దేశ్ ఆజ్ 62 కరోడ్ ఐసే యువా ఔర్ జో ఎక్స్పర్ట్స్ బతా రహే హై 2029 మే అభీ కా జో భారత్ హై వో లగ్భగ్ 35 సాల్ కి ఇర్ద గిర్ద 62 కరోడ్ లోగ్ హై ఔర్ 2029 మే ఆధీ ఆబాదీ హమారీ లగ్భగ్ 25 సాల్ కి అగల్ బగల్ హోగీ. ఆపరేషన్ సింధూర్ కా జో పర్సెప్షన్ థా, అరే ఆపరేషన్ సింధూర్ హమ్నే 1947 కే బాద్ బహుత్ యుద్ధ లడే ఔర్ పహలా ఐసా రివెంజ్ థా, క్యా ఆప్ సబ్ తో గవా హో, పహలా ఐసా రివెంజ్ థా, యుద్ధ థా జో హమ్నే అప్నే ఇండిజినస్ సిస్టమ్ సే పాకిస్తాన్ కో నీ పిలా దియా. దిస్ దునియా ఇస్ లియా ప్రభ హై.
0: నేపాల్ విషాద సమయంలో మానవతా సహాయం, సహాయక చర్యల్లో సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎస్ఎస్బి పదవీ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక సందేశాన్ని విడుదల చేస్తూ, సంక్షోభ సమయాల్లో ఎస్ఎస్బి తీసుకునే వేగవంతమైన, సున్నితమైన చర్యలు దాని నినాదమైన సేవ, భద్రత, సౌభ్రాతృత్వాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో మోహరించిన ప్రతి ఎస్ఎస్బి జవాన్ దేశానికి అప్రమత్తమైన సంరక్షకుడని, విపత్తుల సమయంలో తొలి స్పందనకారుడని, భారతదేశ సద్భావనకు రాయిభారని ఆయన అభివర్ణించారు. తూర్పు మధ్య రైల్వే సమస్తిపూర్ డివిజన్ పరిధిలోని 21 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ కోసం భారతీయ రైల్వే 233 కోట్ల రూపాయలను ఆమోదించింది. ఈ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ డివిజన్ అంతటా సిగ్నలింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమలును సులభతరం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర రైల్వే పరిధిలోని మొరాదాబాద్ డివిజన్లో 712 కిలోమీటర్ల మేర కవచ్ 4.0 కోసం రైల్వేశాఖ 170 కోట్ల రూపాయలను ఆమోదించింది. స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను అమలు చేయడం ద్వారా ఈ పనులు రైల్వే భద్రత, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ అభివృద్ది పథకాలకు ఏ కులం కానీ, వర్గం కానీ దూరం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, డీ నోటిఫైడ్ గిరిజన వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూట్ డేట్ ఫిల్మీ డ్యూట్ సాంగ్స్ లో మీరేడ ఫ్రెండ్ జానితో. సఖి చిత్రానికి శ్రీనివాస్ సాధన సరగం పాడిన పాట ఉంటారు, సాక్ష్యం వేటుడి.

ఐ మనోహరుడు చిత్రానికి సిద్ శ్రీరామ్ ఇషారత్ పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

కంచె చిత్రానికి అభి జోద్పుర్కర్, శ్రేయ ఘోషల్ పాడిన పాట, శ్రీవన్ సాహిత్యానికి చిరంతన్ భట్ సంగీతం.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 9 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి డ్యూ డ్యూట్ ఫిల్మీ డ్యూట్ సాంగ్స్కి సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ట్రై పోదాం మధుర స్వరాల్లోకి. నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్తో. కనుచూపుతోనే కావ్యాలు పలికించే ప్రణయవేళ ఇది. మనసు మదిలో మధురభావాలు పొంగిపొర్లే అమృత క్షణం ఇది. కవితలైనా కావ్యాలైనా కళ్ళతోనే మొదలవుతాయి. రెండు మనసులు కలిసినప్పుడు ఆ చూపుల్లోనే ఓ అందమైన ప్రేమలోకం ఆవిష్కరమవుతుంది. ఆ భావానికి రూపం ఇస్తూ మనసంతా పరిమళాలు నింపే ఒక అపురూపమైన మధుర గీతం. కన్నుల భాషే మాట అయితే, గుండె చప్పుడే పాట అయితే ఆ మధుర అనుభూతి ఎలా ఉంటుంది అంటే ఈ పాట వింటే తెలిసిపోతుంది. మీకోసం వచ్చేసింది ఈ సూపర్ సాంగ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: కవితలైనా కబుర్లైనా మనసులోని భావాలను పలికించడంలో పాత రోజుల పాటలకున్న ప్రత్యేకత వేరు. అదొక మధురమైన జ్ఞాపకం. కవి హృదయం అక్షరూపం దాల్చితే గాయని గొంతులో ప్రాణం పోసుకుంటే ఎలా ఉంటుంది? తెలుగు సినీ సంగీత ప్రపంచంలో పల్లెటూరి స్వచ్ఛతను, తొలి వయసులోనే అమాయకపు మనసు భావాలను అద్భుతంగా ఆవిష్కరించిన సమ్మోహన గీతం ఇది. వేటూరి కలం నుండి జాలువారిన పదాలు, చక్రవర్తి బాణీలు, ఎస్ జానకి గళం నుండి ఈ సూపర్ సాంగ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరు ఫ్రెండ్ జానితో. గుండె లోతుల్లోని గాయాలను కూడా సంగీతంతో స్వాంతరపరిచే అద్భుతం. మనిషి మనసు ఒక అందమైన భావాల సమ్మేళనం. ఆ మనసు ఎంత సున్నితమైందో, దాని ఆవేదన ఎంత లోతైందో వర్ణించడం మాటలకైతే సాధ్యం కాదు. మనిషిలోని భావాలకు అక్షరరూపం ఇస్తే ఆవేదన కూడా ఒక అందమైన కావ్యమవుతుంది. ఒక మధురమైన జ్ఞాపకం మనసుని తడిమే ఒక మరుపురాని భావోద్వేగం. ఆచార్య ఆత్రేయ గారి కలం నుండి జాలువారిన భావానికి ఓపెన్ ఎయిర్ సంగీత సారథ్యంలో గానగంధర్వుడు SP బాలు కలం నుండి ఈ పాట.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: కవితలైనా కబుర్లైనా మనసులోని భావాలను పదాల రూపంలో పలికినప్పుడు ఆ అనుభూతే వేరు. సంగీతం మనసును హత్తుకుంటుంది, పాత జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ కళ్ల ముందు నిలబెడుతుంది. అలాంటి మధురమైన జ్ఞాపకాల్లో ఇది ఒకటి. ఆచార్య ఆత్రేయ కళ నుండి జాలువారిన సాహిత్యానికి సచిన్ గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలు సుశీల గారి గొంతులో అమృతం ఒలికిన ఆణిముత్యం మీకోసం.

వెన్నెల ఎంతగా విరిసినా చంద్రుడిని విడిపోలేదు. కెరటాలు ఎంతగా పొంగినా కడలిని విడిపోలేవు. అలాగే రెండు మనస్సులు కలిస్తే ఆ బంధం ఏ జన్మకు విడిపోదు. ప్రేమంటే త్యాగం, నిరీక్షణ అంటే అంతులేని నమ్మకం. తన రాకకై అంతరంగమే పాలసంద్రమే ప్రవేశించే వేళ ఆ ప్రియురాలి మనసులోని మధురాతి మధురమైన భావాలను, ప్రియురాలి స్వచ్ఛమైన ప్రేమను చూపించే ఈ మధురమైన క్షణమే ఈ పాట. పిసుశిల గళం నుండి ఈ సూపర్ సాంగ్ మీకోసం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ప్రతిభ అనడానికి వయసుతో పనిలేదు, అనుభవంతో అసలే పనిలేదు. సంగీతం అనేది మన మనసులోని భావాలను ఎలాంటి మాటలు లేకుండానే వ్యక్తపరిచే ఒక అద్భుతమైన మాయాజాలం. ప్రతి పాట వెనుక ఒక కథ ఉంటుంది, ఒక మధురమైన జ్ఞాపకం ఉంటుంది. తెలుగు తెరపై ఎప్పటికీ నిలిచిపోయే మధుర గీతం ఇది. లిజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ గారి అద్భుతమైన బాణిలో ఎస్పి బాలగొంతులో పరకాయ ప్రవేశం చేసిన మధుర స్వరం మీకోసం.

0: It is highly idiotic.
1: You what? It is only romantic.
2: పాట పాడిన ముద్దుల బొమ్మ పక పక నవ్వే విందుల కమ్మ పలసన ఉన్నది చెప్పి

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరు ఫ్రెండ్ జానితో. కొన్ని పాటలు వింటుంటే తనువు నాట్యం చేస్తుంది, కొన్ని పాటలు వింటుంటే మనసు నాట్యం చేస్తుంది. కాలం ఎంత మారినా, ఎన్ని కొత్త పాటలు వచ్చినా, గుండెగదిలో పదిలంగా దాచుకునే కొన్ని మధుర గీతాలు ఎప్పటికీ పాతపడవు. పాట ఏదైనా, భావం ఏదైనా, మనసుని హత్తుకుని మైమర్చిపోయే రాగం గుండెల్లో ఏదో తెలియని తీపి అలజడి ఉంటుంది. మనసు కవి ఆత్రేయ కళ నుండి జాలవారిన అక్షరాలు సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ అద్భుతమైన బాణీలు కలిస్తే ఆ మధురమే వేరు.

మనం మాట్లాడే ప్రతి మాటకు అర్థం ఉంటుంది, కానీ మాట్లాడకుండానే గుండె లోతుల నుంచి భావాలను పలికించే మౌనానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. మాటలు సరిపోని చోట మౌనమే మహాగానమై మదిని తాకుతుంది. పదాలకు అందని భావాలను, గుండెల్లో దాగున్న మౌన ఆవేదనను సంగీతంతో అద్భుతంగా పలికించవచ్చు. ఎన్నిసార్లు విన్నా తరగని మాధుర్యం, ప్రతి గుండెను తట్టిలేపే అమర ప్రేమామృతం. వెన్నెలకంటి సాహిత్యానికి ఇళయరాజా బాణీలు ఈ పాటలు.

గాలిలో తేలివచ్చే ఆ వేణుగానం మనసును ఎక్కడో హత్తుకుంటుంది. ఆ లయలో కరిగితే మనసంతా అందమైన భావాల జోలపాటవుతుంది. వెన్నెలను తలపించే చూపులతో, చిరునవ్వుల సొగసులతో మనసును దోచుకునే ఆ మధురమైన భావాలను మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. మనం కొన్ని పాటలు వింటాం, మరికొన్ని పాటల్లో లీనమైపోతాం. మనసును హత్తుకునే భావాలతో, వేణుగానం లాంటి తీయని స్వరంతో జి ఆనంద్ గారి గళం నుండి ఈ సూపర్ సాంగ్.

ప్రేమ పిలుపు ఎంత మధురమో ఆ పిలుపులో దాగున్న అనురాగం అంతకంటే అందమైంది. కవితలన్నిటికీ కదలని రూపం, మదిని హత్తుకునే మధురమైన భావం ప్రేమకు నిర్వచనం. మరి అటువంటి ప్రేమ పిలుపు మనం కూడా వినేద్దామా?

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock దాటి 50 seconds కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం వినిపించిన రాగలే వినేసేటానికి. మరి నేనైతే సూపర్ సాంగ్స్తో మీకోసం రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో. దేవత చిత్రానికి ఘంటసాల పిసుశిల పాడిన పాట సాహిత్యం వేటూరి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశ రామన్న చిత్రానికి పివి శ్రీనివాస్, ఎస్ జానకి పాడిన పాట, వేటూరు సాహిత్యానికి సంగీతం ఎస్పి కోదండపాణి.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్, ma'am.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి?
3: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
5: అంతస్తులు చిత్రానికి ఘనస్థల పిసుసుల బండిపాట సాహిత్యం ఆత్రేయ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.

0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.

కాదు మనసులోన ఒకటి, పై మాటలోన ఒకటి, అది ఇప్పుడైనా తెలిసింది నా బోటికి. ఇక ఎవరి గతి ఇంతే లేము మాటికి, ఇక ఎవరి గతి ఇంతే లేము మాటికి. ఎందుకోనని వస్తి, ఎందుకోనని వస్తి, ఎందుకోనని వస్తి సరసానికి, నీవింత దాని వనుకుంటే రాను ఏడకి.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 11 గంటలకు వస్తుంది. ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి రిలే వింటారు. ఈ పాటతో ఈనాటి వినిపించే టాగలకి సైనింగ్ అప్ చెప్పేసేద్దాం.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆర్ విశ్వేశ్వరన్ గారి వీణావాద్య కచేరీ విన్నారు. మృదంగ సహకారం శ్రీ పత్రి సతీష్ కుమార్.